ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేడియో సురభి శ్రోతలారా, మీరు రేడియో సురభి ఆదివారం సాయంత్రం 7 గంటలకి ట్యూన్ అయ్యారు. ఇందాకటి వరకు మనకు అంజన జయంతి గారి కార్యక్రమం మీరు విని ఆ తర్వాత ఇప్పుడు నాతో ప్రయాణించే సమయం ఆసన్నమైంది. 7 గంటల నుంచి 9 గంటల వరకు. ఇంతకీ నేను ఎవరో తెలుసు కదా, నేను మీ ఆర్జే ఇక్బాల్. ఇవాల్టి ఈ కార్యక్రమం నా కార్యక్రమం ప్రేమో ఇక్బాల్తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వింటుంటారు కదా. ఇవాళ కూడా అదే కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకొచ్చాను, కానీ ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి మీద మనం చేయబోతున్నాం. ఆయన ఎవరు అన్నది మీరు చాలా చాలా చాలా సులభంగా మీరు గ్రహించగలరు, ఎందుకంటే ఆయన జయంతి రాబోతోంది, ఈ నెలలోనే రాబోతోంది. అర్థమైంది కదా ఎవరు, ఎవరి గురించి మాట్లాడుతున్నానో. అంతెందుకు ఈ పాట మనం వినేద్దాం. వినేసి మీకు ఆ వ్యక్తి ఎవరు అన్నది మీకు ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఫోన్ చేసేయచ్చు 9726361966. ఎందుకంటే మనిషి తన జీవితంలో ఉన్నటువంటి ఒక కింది స్థాయి నుంచి ఒక అత్యున్నత స్థాయికి తను ఎంచుకున్న మార్గాన్ని, తను ఎంచుకున్నటువంటి రంగంలో ఒక అత్యున్నత స్థాయిని చేరుకోవడానికి కావాల్సినటువంటిది ఏదో తెలుసు కదా, దాన్ని మనం చేసే కృషి అంటాం. ఇదిగోండి పాట మనం వినేద్దాం. ఈ వ్యక్తి ఎవరో మనకు ఇట్టే తెలిసిపోతుంది.

0: హలో హలో అండి, సుగాత్రి గారు ఆనీర్ ఉన్నారు. ఆఫ్ కోర్స్. హలో. కాదు కాదు కాదు, సారీ, ఇప్పుడు వినిపిస్తుందండి సుగాత్రి గారు, మీరు ఆనీర్ ఉన్నారు.
1: వినిపిస్తుంది. అదే సినిమాలు ఏమి తీసుకున్నా పాతవి నచ్చిన సార్లు, ఏమి తీసుకున్నా అవి మళ్ళీ మళ్ళీ చూడొచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు. అంత బాగుంటాయా రాజపుత్ర రహస్యము, ఇలాంటివి, చాణిక్య చంద్రగుప్త, అసలు ఆ పాటల్ని మర్చిపోలేము, ఆ సినిమాల్ని మర్చిపోలేము.
0: ఇందాక సరి శ్రోతులారా, ఇందాక ప్రశ్న అడిగాను, ఇలా టక్కున మనకు సుగాత్రి గారు ఫోన్ చేసి పసిగట్టేశారు. అసలు ఎవరి మీద ప్రోగ్రామ్ చేస్తున్నది, అది అంతలా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఎన్టీఆర్ తప్ప ఇంకెవరి దయ ఉంటుంది అని అన్నారు. మీరేమంటారు? నేను ఇందాక అన్నాను కదా ఆయన ప్రత్యేక రంగం నుంచి. థ్యాంక్స్ అండి సుగాత్రి గారు. ఎనీ రిక్వెస్ట్? అదా, ఓకే ఓకే. ఇందా ఇప్పుడు అడవి రాముల్లోదే వినిపించాను కదా, ఇంకో వేరే ఏదైనా సినిమా
1: అయితే చాణిక్య చంద్రగుప్త చిరునవ్వుల.
0: తప్పకుండా తప్పకుండా. సో అది ఇందాక చెప్పాను కదా, అది ప్రత్యేక కార్యక్రమం. ఈ పాట ద్వారా కూడా అర్థమే ఉంటుంది కాబట్టి మనం ఇంకా చకచక వెళ్ళిపోదాం. ఒక్కొక్క సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇవాళ చేస్తున్నాము అంటే, మనకు తెలుసు కదా ఈ 28 మే ఎన్టీఆర్ జయంతి. అఫ్ కోర్స్ మొన్న మనవడి జయంతి అయింది, 20th మనవడి జయంతి, సారీ మనవడి జయంతి అనకూడదు అనుకుంటాం, మన బర్త్డే సెలబ్రేషన్ అయింది కదా, ఇది 28th ఎన్టీఆర్ సీనియర్ జయంతి రాబోతుంది ఇవాళ 24th. కొన్ని పాటలు నేను జూనియర్ ఎన్టీఆర్ కూడా వినిపించగలుగుతాను, కానీ ముందుగా సీనియర్ ఎన్టీఆర్ దే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేద్దామని. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, మనకు పద్యభాగం కూడా ఉంటుంది కదా, మనకు ప్రతిసారి పద్యభాగంలో మీకు అందరికి బాగా పరిచయమైన ఉంటే పద్యాన్ని వినిపించాను. ఇంతకుముందు కూడా చాలా సార్లు వినిపించాను, ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పద్యం సీక్వెన్స్ ఇది. ఈ పద్యం వినేసి ప్రశ్న ఏంటంటే, ప్రశ్నలో అందులో ప్రశ్నకి అది ఎవరు ఆల్రెడీ తెలుసు ఎన్టీఆర్, అది పాత్ర ఎవరు అనేది కూడా తెలుసు, కానీ నేను అడగబోతున్నది ఇది ఏ పర్వంలో ఉంది అంటే, పర్వం అంటే ఇది ఆంధ్ర మహాభారతంలోని ఏ పర్వంలో ఉంది, దీన్ని రచించిన కవి ఎవరు. ఓకే, ఇదిగోండి ఈ పద్యం ఇప్పుడు మీకోసం.
2: మాయా

0: మధోధురుడై ద్రౌపది నిట్లు చేసిన కలుగు శాసము లోక భీకర లీలం భయించి సద్విపుల వక్షశైల రక్తౌఖ నిర్జర మురేపతి సూచుతుండ అని నా స్వాదింతును గ్రాకృతి.
1: ఈ ప్రజ చెల్లించకపోతే నేను కృతజ్ఞతను గట్టికి తప్పే పంచాలి. ఈ దుష్ట దుశ్శాసుని వేళ్లతో తగిన నీ గురువు ఆతని రక్షణతో కలిపి నేను ముడివేస్తాను.
2: అది విన్నారు కదా, ఇది ఈ పద్యం. మనకు శ్రోత వస్తున్నారు, ఆ నీరు తీసుకునే ప్రయత్నం చేద్దామండి. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో గారు, పవన్ అండి.
2: పవన్ గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను, చాలా బాగున్నాను. చెప్పండి సార్.
3: ఇది ఏ పర్వం అండి కదా? ఇది సభా పర్వం.
2: సభా పర్వం.
3: అవును, ద్రౌపది వస్త్రాపహరణ సన్నివేశం. పార్టీ ఓడిపోయింటారే చూసుకురా అంటారు, అప్పుడు ఆ టైంలో వచ్చే పెద్దకు సభా పర్వం అని అనుకుంటున్నా. అనుకోవడం కాదు, అనుకుంటున్నా, అదే
2: అనుకుంటున్నా సార్.
3: ఏమో ఏమో ఏమోలానో, ఒక శాతం తప్పైన అందుకు
2: ఒకసారి తప్పైంది. ఎప్పుడు తప్పై సార్? మీరు ఎప్పుడు కరెక్ట్ గా పర్ఫెక్ట్ ఆన్సర్ అండి. సభాపర్వం, సభాపర్వాన్ని రచించినది ఎవరు అది కూడా అడిగాను. ఎవరు ఈ పద్యాలను రచించినది?
3: సినిమాలో రచించింది.
2: సినిమాలో కాదండి, ఈ పద్యం సభాపర్వం అన్నారు కదా, అయితే రచించింది ఎవరు?
3: నన్నయ్య అనుకుంటున్నా.
2: అదే అదే, నన్నయ్య బట్టారా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, పర్ఫెక్ట్ ఆన్సర్. వేరే వాళ్ళు ఎవరి విధంగా చెప్తారేమనుకున్నా, నారాయణ రెడ్డి లేకపోతే వేటూరు సుందరమతి వీళ్ళు కాదు, ఈ పద్యాన్ని రచించింది నన్నయ్య. మీకని రిక్వెస్ట్?
3: కొంచెం పెద్ద పాట కానీ మీరు వేస్తే ట్రై చేయండి. శివశంకర్ శివానందరి పాట.
2: తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పవన్ గారు. రైట్, అది విన్నారు కదా, పవన్ గారు కరెక్ట్ గా చెప్పారు. సభాపర్వం, ఈ సభాపర్వము అంటే ఆంధ్ర భారతంలో పర్వాలు ఉంటాయి. అవును, ఆంధ్ర భారతంలో పర్వాలు ఉంటాయి కదా, ఎన్ని పర్వాలు ఉంటాయి అది తెలిస్తే కూడా ఫోన్ చేయొచ్చు. ఈయన సభాపర్వం నుంచి ఈ పద్యాలు ఉన్నాయి అన్నారు, నన్నయ్య రచించారు. కరెక్ట్ ఆన్సర్. సరే, మనం అయితే ఎన్ని పర్వాలు, ఎన్ని పర్వాలు అన్నది చెప్పగలగాలి, చూద్దాం. సో మనం ఎన్టీఆర్ అని తెలిసిపోయింది కదా, అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ముగ్గురు ఉద్దండులు ఉండే ఒక సన్నివేశాన్ని మీకు వినిపిస్తాను. అఫ్ కోర్స్ అందులో ఒక ఉద్దండు తప్పకుండా మన ఎన్టీఆరే. ఎన్టీఆర్ కాకుండా ఇంకా ఇద్దరు ఉంటారు, వీళ్ళ ఇద్దరు గుంతులని గుర్తుపట్టి వాళ్ళు ఎవరో చెప్పగలగాలి. ఎందుకు మీరు మీకు వినిపించేస్తాను ఈ సన్నివేశం, చూద్దాం. మీ ముగ్గురులో ఎన్టీఆర్ కాకుండా ఉన్న వాళ్ళిద్దరు ఎవరు, వాళ్ళు ధరించిన పాత్రలు ఏమిటి, మీకు చూచాయిగా తెలిసినా తప్పకుండా చెప్పండి. ఇదిగోండి ఇప్పుడు ఈ సన్నివేశం.
4: పెంచుకుని లోకాలు ధ్వంసం చేస్తారా? మీ అజ్ఞానానికి దురభిమానానికి ప్రపంచాన్ని బలిచేస్తారా? మతం పేరుతో ఆత్మలు బంధువులు కళ్యాణికి కలదూగుతారు, త్వర నాశనం చేస్తారటయ్యా. హరిభక్తుడై హరిని దూషించిన, హరభక్తుడై హరిని ద్వేషించిన మోక్షం రాదని వేదాలు పోషిస్తున్నాయి. నా మాట విని ఒక్కసారి మీ మనసును తెరిచి చూడండి. హరివేరు హరుడు వేరు కాదు, సర్వజీవాంతర్యామి అయిన భగవంతుడు ఒక్కడి.
5: జ్ఞానోదయమైంది మహర్షి. వెంకటేశ్వర ఆవేశంలో ఏమేమో అన్నాను, మన్నించి నా ఆతిథ్యం అంగీకరి.
2: మనకు ఒక శ్రోత ఫోన్ చేస్తానండి, ఆ నీరు తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి రేడియో సర్వే ఫోన్ చేశారా? ఎవరు మాట్లాడుతున్నారు?
6: రాజేంద్ర అండి.
2: రాజేంద్ర గారు చెప్పండి సార్, ఎలా ఉన్నారు?
6: నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
2: గుడ్ గుడ్ అండి, చెప్పండి.
6: ఏముంది ఎస్విఆర్ ఏఎన్ఆరు
2: గుర్తుపట్టేశారా? అది సినిమా గుర్తుపట్టారా? భూకైలాస్ అంటారు. పర్ఫెక్ట్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్ అండి. మనకి ఇంకో శ్రోత ఫోన్ చేస్తాం, చూద్దాం వారేమంటారు.
6: ఓకే సార్,
2: థ్యాంక్ యూ. హలో అండి.

0: ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎస్విఆర్ ఒక పౌరాణికము, వీళ్ళు ముగ్గురు నారదుడు ఎన్ఆర్ అంటే తప్పకుండా అది భూ కైలాస అవి ఉండాలి కదా.
1: పక్క దగ్గరగా అదే అనిపించింది
0: చెప్పండి సార్. మీకు ఎన్టీఆర్
1: ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఏటీఆర్ ద బెస్ట్ సాంగ్స్ తో స్టార్ట్ చేస్తారండి. ఏది అవుతారు సార్, మేము మీకు కాల్ చేసి మరి అడిగా నేను.
0: అవునవునవును,
1: అడగకుండా నేర్చాను కాబట్టి మళ్ళా కొత్తగా ఏం లేదు.
0: పాత కాకపోయినా ఇంకా ఏవేదో విషయాలు మీకు చిన్నప్పుడు చూసింటారు కదా సినిమా అలాంటిది ఏమన్నా గుర్తుంటే తప్పకుండా పంచుకోవచ్చు విషయం.
1: ఎందుకంటే మీ ప్రోగ్రామ్ కి ఈజీగా కనెక్ట్ అవ్వగలండి, ఎందుకంటే ఇప్పుడు మీ టైం అనుకోండి మేము కూడా అది అందువల్ల ఏంటంటే ఈజీ.
0: తప్పకుండా
1: లైక్
0: థ్యాంక్ యూ అండి.
1: గుడ్ సార్ ఇక్బాల్ గారు,
0: థ్యాంక్ యూ సార్. అదండి మనకు శ్రీనివాస్ గారు రాజేంద్ర గారు కరెక్ట్ గా మనకు చెప్పారు. అయితే మనం ఏం చేద్దాం అంటే మనకు మొట్టమొదటగా ఫోన్ చేసిన ఉంటే సుగాత్రి గారు అడిగారు కదా ఆ పాట అడిగిన పాట మనం వినిపించకపోతే మనకు మనకేంటంటే మళ్ళీ రేడియోలో ఈ ఆర్జే చేసే అర్హతనే కోల్పోయేటట్టున్నాం కాబట్టి ఆవిడ కోలినటువంటి పాట చాణక్య చంద్రగుప్త నుంచి అడిగారు కాబట్టి ఆ పాటని

0: విన్నారు కదా ఈ పాట చాణక్య చంద్రగుప్త. చాణక్య చంద్రగుప్తలో మీకు అందరికి తెలుసు చాణక్యని పాత్రని ఎన్ఆర్ పోషించారని, కానీ ఒరిజినల్ గా ఈ చాణక్య చంద్రగుప్తలో ఆ చాణక్యని పాత్రను ఎన్టీఆర్ పోషించాలని అనుకున్నారు, చంద్రగుప్తుని పాత్రకి బాలకృష్ణని అనుకున్నారు, కానీ ఎన్ఆర్ ఈ పాత్రని ధరించాల్సి వచ్చింది. ఎందుకు అన్నది నేను చెప్తాను, మీకు కన్నా తెలిస్తే చెప్పండి ఎందుకు ఎన్ఆర్ ధరించాల్సి వచ్చిందో. అలాగే ఒక చిన్న ప్రశ్న, మనం బ్రేక్ లోకి వెళ్ళబోతున్నాం, కానీ ఒక చిన్న ప్రశ్న, ఎన్టీఆర్ ఇన్ని రకాల పాత్రలు వేశారు కదా, విటివాడుగా వేశారు, తర్వాత ఒక తాగుబోతుగా వేశారు, తర్వాత ఇలాంటి పాత్రలు వేసినా గానీ ఒక సినిమాలో స్త్రీగా కనిపిస్తారు, బృహన్నల కాదు నేను అంటున్నాను, స్త్రీగా పూర్తి స్త్రీగా కనిపిస్తారు, అది ఏ సినిమా మీకు తెలిస్తే ఫోన్ చేయండి 9726361966. మనం మళ్ళీ బ్రేక్ తర్వాత వచ్చి మాట్లాడుకుందాం.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ, హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, హనీ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ పంకీ పనీర్ విత్ చమీ కబాబ్ పరోటా. ఏంది బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన. ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
2: Hi everyone, this is Koti, music director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times naa night songs eppudu play chestu audience ni urruthulovistu eppudu aananda padustunna Surabhi Radio, aaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: అనేకి వెళ్దాం. ఒక్క నిమిషం అండి. యా హలో అండి, కృష్ణ గారు మీరు ఆనేరు ఉన్నారండి.
1: మీ ప్రశ్న సమాధానం దేవాన్ చక్ర అండి. ఒక పాటలో కనిపిస్తారు, అది నాకు గుర్తుందంటే.
0: పర్ఫెక్ట్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్ అండి. ఒక పాటలో కనిపిస్తారు దేవంతకుడు. దేవంతకుడు ఓకే, మీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది కాబట్టి తర్వాత ప్రశ్నను వేరే శ్రోతల గురించి అడుగుతాను. ఈ దేవంతకుడు సినిమానే ఒక దాదాపు అలాంటి టైప్ లోను ఒక రీమేక్ లాగా, తర్వాత ఎన్టీఆర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇష్ట గారు. మీరైతే మొత్తం ఎన్సైక్లోపీడియా లాగా ఉన్నారు ఎన్టీఆర్ కి, ఎన్టీఆర్ చిత్రాలకి. మీరు మెచ్చినటువంటి సినిమా ఏంటండి? ఒక్క సినిమా చెప్పండి చాలా, నంబర్ వన్ సినిమా ఏది చెప్పలేము అనుకోండి. ఎన్టీఆర్ది
1: ఒకటనే లేదు, ఎస్పెషల్లీ విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ నేను అప్పు చేసి పప్పగోడు మిస్సమ్మ మాయాబజార్.
0: ఒక్క సినిమా చెప్పండి అంటే అసలు చెప్పలేం కదా, కష్టం. కనీసం తప్పకుండా. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఏ మీ రిక్వెస్ట్ సాంగ్?
1: లేవండి, మీరు అన్ని మంచి పాటలు వేస్తున్నారు.
0: తప్పకుండా రిక్వెస్ట్ సాంగ్స్ కూడా తీసుకుంటున్నాను. తప్పకుండా మీకు ఏదైనా మీరు ఫోన్ చేయాలి. సో ఒక్క సినిమా చెప్పమంటే చాలా కష్టం కాబట్టి మనం ఏం చేస్తాం, మనం ఇలా వెళ్దాము. మనకు పవన్ గారు అడిగినటువంటి రిక్వెస్ట్ సాంగ్ ఉంది కాబట్టి ఆ రిక్వెస్ట్ సాంగ్ పవన్ గారు మీరే అన్నారు చాలా పెద్ద పాట అని. సో మీరేమి అనుకోండి అంటే కొద్దిగా షార్ట్ చేద్దాం ఈ పాటని, బట్ తప్పకుండా ఈ పాటను వినిపిస్తున్నాను. శివశంకర్ ఈ పాట మీరు అడిగారు ఆ పాట ఇప్పుడు మీకోసం, అందరికోసం.

అది విన్నారు కదా, జగదే కవీరుని కథ. ఈ సినిమా నుంచి ఈ పాట మనకు పవన్ గారు రిక్వెస్ట్ మీద నేను వినిపించాను. ఇవాళ మీరు అందరు వింటున్నట్టుగా ఎన్టీఆర్ జయంతి May 28 రాబోతుంది కనుక ఆ సందర్భంగా మనం ఎన్టీఆర్ గురించి తెలుసుకుంటూ, తెలుసుకోవడం అన్నది ఏం లేదండి, తెలుసుకోవడం ఏమిటి, అందరికీ ఆయన తెలిసిన పుస్తకం, ఆయన గురించి అందరికీ చాలా విషయాలు తెలుసు, నాకంటే కూడా బాగా తెలిసి ఉంటుంది తప్పకుండా. కాబట్టి మీరు మీకు ఏదైనా విశేషం తెలుసంటే తప్పకుండా ఫోన్ చేసి ఆ విషయాన్ని పంచుకోవచ్చు. ఒకవేళ మీరు చిన్నప్పుడు ఎప్పుడు చూసినటువంటి జ్ఞాపకం ఉన్నటువంటి ఎన్టీఆర్ సినిమాలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు ఆ విషయాల్ని కూడా పంచుకోవచ్చు, అలాగే రిక్వెస్ట్ సాంగ్స్ కూడా. ఇందాక మనకు మనకు స్త్రీ వేషం గురించి అడిగాను కదా, అది దేవాంతకుడు సినిమా అని మనకు కృష్ణ గారు చెప్పేశారు. దేవాంతకుడు సినిమాలో ఒక స్త్రీ వేషంలో ఒక పాట ఉంటుంది, అది ఎన్టీఆర్ అందులో పూర్తి స్త్రీ వేషంలో కనిపిస్తానన్నమాట. అలాగే మనకు రాఘవ్ గారు మీరు కూడా రిక్వెస్ట్ సాంగ్స్ అడిగాను, అది లైన్అప్ చేస్తాను. అలాగే ఇందాక నేను మనం ఇప్పుడు శివశంకర్ పాట విన్నాం కదా, ఈ శివశంకరి జగదేక వీరుని కథ, ఈ జగదేక వీరుని కథ సినిమా మనకు ఎప్పుడొచ్చింది అంటే 1961 అనుకుంటా, 1961. ఆ తర్వాత 1962 అండి, ఈ జగదేక వీరుని కథ వచ్చిన తర్వాత 1962 గులేబ కావలి కథ ఒకటి వచ్చింది. అయితే 1962 ఇయర్ లో ఒక చాలా ప్రత్యేకత ఉంది ఎన్టీఆర్ సినీ జీవితంలో. 1962 ప్రత్యేకత ఏమిటి అన్నది చెప్తాను. మనకు సినిమాలో ముఖ్యంగా నాలుగు రకాలుగా, నాలుగు జానర్స్ లో మనం గణించవచ్చు కదా. అది ఒకటి సాంఘికము, రెండు పౌరాణికము, మూడు జానపదము, నాలుగు చారిత్రక సినిమాలు. మీకందరికి తెలుసు కొంతమంది హీరోలు మాత్రమే ఇలాంటి నాలుగు జానర్స్ లో సినిమాలు తీశారు. అందులో అఫ్ కోర్స్ నన్ను అదర్ దాన్ని ఎన్టీఆర్ చేశారనుకోండి చాలా. అయితే 1962 సంవత్సరంలో దీనికి సంబంధించి ఎటువంటి, అది ఎందుకు ప్రత్యేకం అన్నది మీరు చెప్పగలగాలి. నేను నా క్లూ ఇచ్చాను, 1962 ఇయర్, అందులో ఈ నాలుగు జానర్స్ ఎన్టీఆర్, దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చెప్పగలగాలి. చూద్దాం మీరు చెప్తారు, తప్పకుండా చెప్తారు, ఎందుకంటే మనకు మీలో కూడా చాలా మంది ఉద్దండులు ఉన్నారు కాబట్టి. సరి, మనము ఈ లోపల జాతర గురించి తెలుసుకుందాం, ఎందుకంటే మనకు రేడియో సురభి జాతర మీకందరికి తెలుసు 6/7/26 అంటే June 7, 2026 ఇస్ దట్ ఈస్ కమింగ్ బ్యాక్ విత్ ఎ డైనమిక్, ఇట్స్ ఎ డివైన్ రీవ్యాంప్ అండ్ ఇన్ఫైనైట్ ఎక్సైట్మెంట్ అండి. బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట ఎస్ సెలబ్రేషన్ యూ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్. అండ్ దట్స్ నాట్ ఆల్, గెట్ రెడీ ఫర్ మెగా కోలాటం, ఎస్ దిస్ టైమ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అలాగే మీకు ఇంకా ఫుడ్ బూత్స్ ఉంటాయి, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్ ఉంటాయి, అలాగే ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, డార్జిలింగ్ ఫ్యాషన్ షో, ఇవన్నీ ఉన్నాయి. స్టార్ట్అప్ స్ట్రీట్ కూడా ఉండబోతుంది అండ్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. తేదీ గుర్తుంచుకోండి, 7th of June 2026 ఎగ్జాక్ట్లీ ఇప్పటి నుంచి 2 వారాల్లో ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. రిజిస్ట్రేషన్, ఓటింగ్, తర్వాత నామినేషన్స్ అన్నిటికీ ఒక్కటే ఒక్క సమాధానం ఏంటంటే radiosurabhi.com/RSJ, అక్కడికి వెళ్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు స్పాన్సర్షిప్ చేయదలుచుకుంటున్నారు కాబట్టి చేయాలి అంటే తప్పకుండా కాల్ చేయాల్సిన నెంబర్ 5168516919 ఆర్ ఇమెయిల్ admin@radiosurabhi.com. సో మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం. ఇంకో పాట నేను వినిపిస్తాను కానీ ఇందాకటి ప్రశ్నకి మీకు సమాధానం కావాలి కదా, 1962 ఇది ఎందుకు ప్రత్యేకము, ఆ సినిమా అంటే ఆ 1962 ఎందుకు చెప్తున్నాను అంటే ఎన్టీఆర్ జీవితంలో చాలా మైలురాళ్ళు అన్నది తెలుగులో, రాల్స్ ఎందుకు, ఓకే నన్ను నేను సరిదిద్దుకుంటున్నాను. ఓకే సో అది ఈ నాలుగు జానర్స్ లో ఆయన ఘన విజయాలు సాధించారు. ఒక్క సంవత్సరంలోనే విడుదలయ్యాయి నాలుగు జానర్స్ లో కొన్ని సినిమాలు, అవి ఏ సినిమాలు అన్నది మీరు గుర్తుపట్టాలి. 1962 పౌరాణికం, జానపదం,
ఆ తర్వాత సాంఘికం, చారిత్రకం, చారిత్రాత్మక సినిమాలు. ఈ నాలుగు మల్టిపుల్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు జానర్స్ లో ఆ ఘన విజయాలు సాధించారు. అవి ఏ సినిమాలు అయి ఉండొచ్చు మీరు గుర్తుపట్టగలరు 1962 లో? ఈ లోపల నేనేం చేస్తానంటే ఒక ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో మనం చూస్తుంటాం అన్ని సినిమాలు, కానీ ఒక ప్రతి నాయకుడిని కూడా ఒక విధంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అన్నది ఈ సినిమాతో ఆయన మొదలు పెట్టారు. ఇది ఏ సినిమా? ఈ సినిమా పేరు తెలిస్తే చెప్పండి. ఇదిగోండి ఈ సన్నివేశం ఇప్పుడు.

0: దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై నవకంద భూమండల పరివ్యాప్తమై దశక్షౌహిణి సేనావాహిని పరిరక్షితమై శాస్త్ర భయంకరమైన ఈ కురు మహాసామ్రాజ్యమును శాసించు రాజుని నేను పరివీర కండ నిర్మూలనోద్దండ దుర్దండ బలమండితులు మేరు సమాన ధీరులు మా శత సోదరులు అనన్య సామాన్య కోదండ విద్యా నైపుణ్య సంతోషిత భార్గవరాముడై కురు సామ్రాజ్య సౌరక్షాధీక్షితుడైన ఈ రాజేయుడు ఉండగా అనామకులైన పాండవ భక్తులకు ఇంత ప్రజా ప్రశంసాడంబరమా. వివిధ వేద వేదాంగ వేదినై నిఖిల నీతి విశేష పరిజ్ఞాతుడైన నాకన్నను కుంతి సుతాగ్రజుడు ధర్మకోవిదుడా కౌరవేశ్వర భుక్తాన్న శేష భోజన మధువన్మత్తుడైన భీమసేనుడు బలవంతుడా ద్రుపద రాజ జీవగ్రహణ మాత్రోపయుక్త ధనుర్విద్య లవ దుర్విదగ్ధుడైన మధ్యముడు ధనుష్మదగ్రేసరుడా
1: విన్నారు కదా ఈ డైలాగ్స్. ఈ డైలాగ్స్ ఏ సినిమాలోవి? ఒక ప్రతి నాయకుడు తన ఇంట్రడక్షన్ సీన్ లో పలికినటువంటి డైలాగ్స్ ఏ సినిమా? మనం ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం చేసుకుంటున్నాం కదా, ఆయన సినిమాల్లోదే కాబట్టి తప్పకుండా మీరు చెప్పగలరు. ఈ లోపల మనం ఏం చేద్దామంటే తెలుసు కదా ఫోన్ నంబర్ 9726361966. అది కానీ ఆథెంటిక్, మనకు ఆథెంటిసిటీ ఎన్టీఆర్ ఏ విధంగా అయితే ఆథెంటిసిటీగా అథెంటిక్ మనకు ఏదైనా ఒక పాత్రను తీసుకుంటే ఎంత అథెంటిక్ గా చేస్తారు, అలాగే ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేక్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్స్ అండ్ పికిల్స్. ఫ్లఫీ రాగి ఇడ్లీస్ కానివ్వండి, లేకపోతే ట్యాంగీ గోంగూర రైస్ ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయాలంటే ట్రెడిషనల్ టేస్ట్ కదా ఇవన్నీ. ఎక్కడ? ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ a2bTexas.com ఆర్ కాల్ దెమ్ అట్ 214-872-2345. ఓకే, ఇందాకటి డైలాగ్స్ మీరు విన్నారు కదా, ఇంకొద్దిగా వినిపిస్తాను చూడండి. ఇది ఏ సినిమాలో మీకు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఇదిగోండి ఈ డైలాగ్ ని కొద్దిగా పొడిగిద్దాం.
2: ఓహో నాండు భూపాల కుమారులా, అయి మా దాయాదులై మా భోగభాగ్యములలో పాలుపంచుకోనిచ్చినారా? ముందకులైన మీ గత చరిత్ర నాకు అవగతమేలే,
1: మనకు ఒక కాలర్ ఫోన్ చేస్తారండి, ఆ నేర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, రేడియో సభకి ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో.
1: హలో సార్, చెప్పండి సార్.
3: యా రేడియో సురభి.
1: యా రేడియో సురభి.
3: యా యాక్చువల్లీ మీకు 4 డేస్ బ్యాక్ ఒక ఆడిషన్ క్లిప్ పంపాను.
1: ఓకే ఓకే, యా తప్పకుండా. నేను షోలో ఉన్నాను, కెన్ ఐ టేక్ యూ ఆఫ్ లైన్ 1 సెకండ్?
3: లెట్ మీ
1: వన్ సెకండ్, జస్ట్ బీ ఆన్, జస్ట్ బీ దేర్ 1 సెకండ్, లెట్ మీ టేక్ యూ ఆఫ్ లైన్. యా సో మీరు ఇందాక ఈ డైలాగ్ విన్నారు కదా, ఈ డైలాగ్ వింటూ అది ఏ సినిమాకి సంబంధించిందో చెప్పండి. ఈ లోపల ఏం చేస్తానంటే ఓ ఇంకో మంచి పాట మీకు వినిపించేస్తాను, ఈ పాట వింటూ ఉండండి ఈ లోపల.

తిక్కశంకర్ ఏ సినిమా నుంచి ఈ పాట మనం విన్నాము. అయితే ఇందాకటి డైలాగ్స్ గురించి నేను అడిగాను కదా, తప్పకుండా అది మీకు నాకైతే సరైన సమాధానం రాలేదు. ఇందాకటి డైలాగ్స్ ఏ సినిమా అన్నది నేను ఇంకొంచెం సేపు ప్రతీక్షిస్తాను, ఒకవేళ రాకపోతే నేను చెప్పేస్తాను అది అది ఏ సినిమా అన్నది. అయితే ఈ లోపల ఒక మంచి పాట, మంచి పాట ఇప్పుడు మన పాటలన్నీ వింటూనే ఉన్నాం కాబట్టి మనం బ్రేక్ లోకి వెళ్ళడానికి ఒక పాటకి టైం ఉంది కాబట్టి ఓ పాట నేను వినిపించేస్తాను. ఈ పాట మీరు చాలా అరుదుగా వినింటారు, కానీ ఒకవేళ వినింటే ఇది ఏ సినిమా, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా. ఈ సినిమా కూడా ఎందుకు ప్రత్యేకం అన్నది కూడా ఈ పాట విన్న తర్వాత ఆ సినిమా పేరు తెలిస్తే మీకు తెలిసిపోతుంది ఎందుకు ప్రత్యేకం అన్నది. ఆ పాట ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. ఈ పాట ఉన్నటువంటి సినిమా తెలిసినా తప్పకుండా ఫోన్ చేయండి. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: ఒక్క నిమిషం మిమ్మల్ని ఆనేని తీసుకోవాలి. హలో అండి, ఆనేరు వచ్చేసారు మీరు మళ్ళీ శుభరాత్రి గారు, చెప్పండి.
1: ఇది మన మధురవాణి సినిమా కదా, అందుకే బాగా గుర్తుండిపోతుంది.
0: మీరు సినిమా పేరు చెప్పకండి, మధురవాణి సినిమా అన్నారు కాబట్టి అక్కడ ఆగండి. మధురవాణి సినిమా అని అంటున్నారు సుగాత్రి గారు, మీ వింటున్న శ్రోతలారా, సినిమా పేరు చెప్పండి. తను క్లూ ఇచ్చేసారు ఇందాక విన్నటువంటి ఆ పాట, అయితే సినిమా పేరేంటి చెప్పండి సుగాత్రి గారు. సినిమా పేరు కాకుండా ఇంకా వేరే విషయం చెప్పండి.
1: ఈ సినిమాలో మన హీరో ఏమో షాకర్ జానకి తనకు పెళ్లి చిన్నప్పుడే భర్త చనిపోతాడు కదా, అప్పుడు ఆవిడ చూస్తే పాపం జాలీగా ఈ పాట పాడుతూ ఉంటాడు.
0: జాలీగా పాడతాడా లేకపోతే ఆ పాత్ర స్వభావం జాలీ ఉంటుందా అసలు ఆ పాత్ర స్వభావంలో?
1: అంటే పాపం అంతే కదా, ఆయన ఏంటంటే ఆమెని అన్ని రకాలు ఉంటాయి అందులో. ఆమెను జాలిగా పడుతున్నట్టు ఉంటుంది పాపం, ఆమెకి సంసారం ఏమి ఇది లేదు కదా అని ఆమెకి పెళ్లి చేసుకోవాలని కూడా చెప్తుంటాడు.
0: సరే, మనం బ్రేక్ లోకి వెళ్ళబోతున్నాం. అయితే శ్రోతలు ఉన్నారు కదా, ఈ సినిమా పేరు చెప్పండి ముందు. సుగాత గారు తెలుసు కానీ చెప్పట అది. Okay, we'll take your call offline, Andy.
2: Tick, tick. Radio Surabhi time check. Studio lo time, 8 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
2: మేరా తుమారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. ఇండియా బజార్, హమారా బజార్, హమారా ఘర్.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

0: రేడియో సర్వే పునః స్వాగతం అండి. వింటున్న శ్రోతలందరికీ 107.9 FM HD3 అలవరసల్లో మీరు వింటున్నారు ఇక్బాల్ తో ఆ రోజులని కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు. ఇందాక మనకు రాఘవ గారు అనుకుంటారు, రాఘవ గారి ఐఎమ్ నాట్ మిస్టేకన్, ఒకటి ఒక విషయం చెప్పారు. ఒకటి, నేను ప్రతిసారి ప్రతి ఆదివారం కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు ఏదో ఒక విచారవదనంతో కాదు నేను గాని, మీరంతా విచారవదనంతో ఉంటారు. ఎందుకు అంటే సాయంత్రం ఆదివారం సాయంత్రం అయిందంటే అదొక రకమైన ఆందోళనతో అక్కడ కూర్చుని ఏం చేయాలి, ఈ వారం అంతా అయిపోయింది, ఇప్పుడు వీకెండ్ సరదాలని అయిపోయి ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు నేను కార్యక్రమం తీసుకుని వస్తూ ఉంటానని చెప్తాను కదా. కానీ అది ఈసారి నిజం కాదు, ఎందుకంటే లాంగ్ వీకెండ్ కాబట్టి రేపు కూడా మీరు ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి అలా అది సరిపోదు కాబట్టి నేను ఈ వారం అది నేను చెప్పలేదు. ఎందుకంటే సరే సరదాగా మీరు అంటే మనకు రాఘవ గారు సరదాగా ఆ విషయాన్ని గుర్తు చేశారు, సరే అది మెన్షన్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే ఈ మన లాంగ్ వికెట్ లో మీరంతా ఒకవేళ బయట ఊళ్ళలో ఉన్నా కానీ మనకు రేడియో సెలబీ మాత్రం అందుబాటులో ఉంటుంది కదా, మీకు అందరికి తెలుసు. దిట్స్ ఆన్ యువర్ మీ మొబైల్లో యాప్ ద్వారా తప్పకుండా మీరు వినే అవకాశం ఉంటుంది కాబట్టి వింటున్నారని అనుకుంటున్నాను. ఓకే, మనం ఎన్టీఆర్ స్పెషల్లో 2-3 ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి, ఎందుకు అర్థం కావట్లేదు. ఒక ప్రశ్నకైతే ఇందాక మనకు సుగాత్రి గారు చెప్పేశారు, అది సినిమా పేరు నాకు చెప్పారు కానీ మీకు నేను చెప్పలేదు ఏంటి ఆ మధురవాణి సినిమా అని అన్నారు. ఆ మధురవాణి సినిమా అంటే ఏమిటి, ఆ సినిమా ఒక దానికి ఆధారమైనటువంటి నాటకం పేరేమిటి, చిటారు కొమ్మన మిటారి పట్లం చేతి కందది గురుడా, అది ఆ పాట మనం ఇందాక విన్నాం కదా. అందులో ఒక వితంతు ఉంటుంది, ఆ వితంతును చూస్తూ పాడుతూ ఉంటారు ఈ ఎన్టీఆర్. ఈ పాత్ర పేరేమిటి తెలిస్తే ఫోన్ చేయండి. అయితే నేను ఇప్పుడు 8 తర్వాత కొద్దిగా మనం ఇందాక ఎన్టీఆర్ ని అన్ని పాత ఎన్టీఆర్ ని చూసాం, ఇప్పుడు కొత్త ఎన్టీఆర్ ని కూడా చూద్దాం. కొత్త ఎన్టీఆర్ ని చూద్దామంటే కొన్ని లేటెస్ట్ గా ఆయన నటించినటువంటి సినిమాలు, లేటెస్ట్ అంటే అవి కూడా ఆ రోజుల్లోనివే, లేట్ 70s 80s లో కాబట్టి అవి కొన్ని చూద్దాం. అయితే ఒక్క సన్నివేశాన్ని నేను ఇక్కడ మీకు వినిపించబోతున్నాను. ఈ సన్నివేశంలో ఇద్దరు నటులు ఉన్నారు, ఒక నటుడు అయితే మీకు అందరికీ తెలుసు ఎన్టీఆర్, ఇంకో నటుడు ఎవరు. ఈ నేను రెండు సన్నివేశాలను వినిపిస్తాను, కానీ మొదటగా వినిపించే సన్నివేశం ఆ తర్వాత ఇంకో సన్నివేశం కూడా ఈ దీనికి సమాధానం వచ్చిన తర్వాత వినిపిస్తాను. వీళ్ళిద్దరూ రెండో ఈ ఇద్దరు నటులు కూడా సూపర్ స్టార్స్ లే, ఎవరు వాళ్ళది. ఇంకో పోలిక ఏంటంటే నేను వినిపించబోయే రెండు సన్నివేశాల్లోనూ వాళ్ళిద్దరూ ఒకే ఒక్క సినిమాలో ఎన్టీఆర్ తో పాటు నటించారన్నమాట. అంటే రెండు వేరు సినిమాలు అనుకోండి, వాళ్ళ జీవితకాలంలో ఒక సినిమా ఎన్టీఆర్ తో నటించే అవకాశం వచ్చింది వాళ్ళిద్దరు ఎవరు. ఇదిగోండి ఒక సన్నివేశం అయితే ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. ఇందులో ఉన్నటువంటి రెండవ నటుడు ఎవరు,
1: పద్మకి నువ్వు చేసే పని తెలుసా?
2: తెలుసు, గిటార్ ప్లే చేస్తానని.
1: తెలివిగా మాట్లాడు కిషోర్, నువ్విప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. నిన్న నేను నిన్ను తరిమినప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో కారులో మరచిపోయిన కచ్చి చెమటలు పట్టాయి. తుడుచుకో, జీవితంలో నేను ఊహించనివి నమ్మలేనివి నాకు ఎదురవుతున్నాయి. ఉత్తముడిని నమ్మిన మా డాడీ ఆనాడు నేరస్తుడు నిలిచిపోయింది. మంచివాడి వెళ్ళి నమ్మి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు నేరస్తుడవని ఈనాడు నిలిచిపోయింది. కిషోర్, అగాధాలు అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు అడుగుపెట్టాం? ఏమి సాధించాలని అడుగుపెట్టాం?
2: నేను ఇలా మారడానికి ఈ దారిలోకి రావడానికి కారకుడు మీ నాన్నగారు.
1: షోర్, అవును,
2: డబ్బు లేని నేను పద్మను ప్రేమించానని తెలిసి మీ నాన్న మా ఇంటికి వచ్చాడు. నా పేదరికాన్ని చూసి హేళన చేశాడు, అవమానించాడు. పెళ్లి జరిగాక వచ్చి
0: నేను ఇక్కడ ఆపుతున్నాను, ఎందుకంటే ఇది బాగా మీకు పరిచయమైనటువంటి గొంతే, కానీ ఇది ఒకే ఒక్క సినిమాలో ఎన్టీఆర్ తో నటించినటువంటి ఈ నటుడు ఎవరు, ఈ కిషోర్ అనే పాత్ర ఎవరు అన్నది మీరు చెప్పాలి. చాలా సులువైన ప్రశ్నే, కాబట్టి ఐఎమ్ థింకింగ్ మీరు తప్పకుండా ఆన్సర్ చేయగలరని దీనికి. ఈ లోపల ఇంకో విషయం చెప్పుకుందాం. మనకు ఒక శ్రోత వస్తున్నారండి, ఆన్ ఇయర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, లేడీస్ మీకు ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నా పేరు ఆనంద్ అండి. ఇంకో అతను చిరంజీవి అండి. ఎదురులేని మనిషి సంథింగ్ మనిషి,
0: ఎదురులే మనిషి మనిషి ఏదో మనిషి ఏంటండి సార్ మీ పేరు?
3: ఆనంద్ అండి.
0: ఆనంద్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
3: సారీ,
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను అడిగాను. అరవింగ్ నుంచి. ఓకే ఓకే. యా మనిషి ఎదురులేని మనిషి కాదు, ఇంకో మనిషి. ఆ మనిషి తిరుగులేని మనిషికి. ఎగ్జాక్ట్లీ, తిరుగులేని మనిషి అంటే అప్పుడు అఫ్కోర్స్ ఇది ఒకే ఒక్క సినిమా, చిరంజీవి మెగాస్టార్ తో ఉన్నటువంటి సినిమా. అప్పుడు అంటే నేను ఎన్టీఆర్ వీరాభిమాని కానీ ఈ తిరుగులేని మనిషిని కొంతమంది ఎన్టీఆర్ ప్రత్యర్థులు ఒక విధంగా చెప్పేవారు. దాన్ని ఏమని అనేవాళ్ళంటే అప్పటికే ఆయన బాగా శ్రేణి పెరిగిపోయింది కదా, తిరగలేని మనిషి అనేవాళ్ళు. అంటే నేను కించపరిచిన కాదు గాని అప్పుడు గుర్తు చేసుకోవాలంటే
3: తిరుగులేని.
0: తప్పకుండా ఆనంద్ గారు.
3: వేటగాడులోని
0: ఏ పాట? వాన పాట.
3: ఒకటి
0: చందమా. తప్పకుండా తప్పకుండా. ఓకే ఓకే. నేను ఇంకో పాట లైన్అప్ చేశాను కానీ ఆ పాట నేను కొండ మీద చందమా మీకు వినిపించబోతాను. తప్పకుండా అండి ఆనంద్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో
3: మచ్. I was born and brought up in a theater surrounding Chikkadapalli, Hyderabad.
0: Acha acha. అరే మా అరే భాయ్ అప్పన్ హైదరాబాద్.
3: మా చుట్టుపక్కల థియేటర్లే మా అంతా ఎంటర్టైన్మెంట్ అదే మాకు.
0: థియేటర్ల పేరు చెప్పండి ఒకసారి చూద్దాం, గుర్తుందా
3: మాకు? అన్ని సుదర్శన్, సంధ్య, దేవి, దీపక్, శాంతి, స్కిల్ కాచి కూడా మహేశ్వర పరమేశ్వరం నుంచి ఇక్కడ రాజా డిలెక్స్ వరకు అన్ని థియేటర్లే. సంధ్య, దీపక్, సంఘం, సుదర్శన్, ఏమో సప్తగిరి, బులవాడు హిందీ సినిమా ఆర్టిస్ట్ ప్రాసెస్, ఇది హిందీ సినిమా నాకు హాలీవుడ్ బుల్లవాడు.
0: రాజా డీలక్స్ అన్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న ఏమనుకోకపోతే సడన్ గా అడుగుతున్నాను. ఈ రాజా డీలక్స్ తర్వాత దాన్ని మార్చేసి రాజా డీలక్స్ అని చెప్పారు, కానీ అంతకు ముందు అరే వా వా వా భాయ్, ఆప్ తో అప్నే, అరే అప్నే జమానే నికల్ గయే,
3: పలి పడే సే పడి పడే హాబిట్ సే లిడి ఫర్ వే పూరా.
0: అచ్చా
3: పడే సే.
0: అరే జబర్దస్త్ జబర్దస్త్. అరే భాయ్, రాత్ మహల్ బోల్ కే పహలీ బార్ మే కోయి బోల్ రా, కరెక్ట్ బోల్ రా, సహీ సున్ రా మే.
3: బికాజ్ మై ఫాదర్ ఇస్ టేక్ మీ టు దట్ ఓల్డ్ మూవీస్, హిందీ మూవీస్, స్మాల్ కిడ్స్
0: ఇగో
3: రాత్ మహల్ బోల్ సే ఆప్ సే యాద్
0: హై. జమ్రుద్ జమ్రుద్ భీ యాద్ హై. స్కూల్ చోడ్ కే జాకే ఉదర్
3: ప్యాలెస్.
0: అరే భాయ్, ప్యాలెస్ కా నామ నా కూల్ భాయ్, వహాన్ పే కైసే మూవీస్ ఆతే థే మేరే కో మాలూమ్ హై.
3: జమ్రుద్ సంతోష్ సప్నా పూరే రామకృష్ణ
0: ఆనంద్ భాయ్, ఆపే నా మూవీ థియేటర్ సికింద్రాబాద్ మే పట్నీ పే
3: ఆనంద్
0: ఆనంద్ థియేటర్
3: నటరాజ్ ఆనంద్ మనోహర్ పూరే పూరే రౌండ్ అప్
0: హైదరాబాద్. లేకిన్ ఆపే జబర్దస్త్ ఎనో గానా ఆపే చునా హై యే గానా యే
3: పర్టికులర్ పర్టికులర్ సాంగ్ సారీ డిస్టర్బ్ యూ సలీమ్ సాహబ్ థే మే బోతే వో ఎన్టీఆర్ కే బోత్ బడే మాస్టర్
0: కొరియోగ్రాఫ్ కరే భాయ్ బోల్ మాషాల్లా.
3: This song is particularly like jogging song. It's a jogging and singing song.
0: జాగింగ్ సాంగ్ ఆపు. జాగింగ్ సాంగ్ చాయే కొండ మీద చందమామ చాయే.
3: జాగింగ్
0: సాంగ్ దాటితో చెప్పన్న. ఓకే ఠీక్ హై, బిల్కుల్ ఓకే భాయ్. ఆనంద్ భాయ్, ఫిర్ మిలింగే ఇన్షాల్లా. ఆ జాతర కు ఆ రేనా?
3: షూర్ షూర్.
0: ఓకే చలియే. ఓకే తప్పకుండా అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. अरे मेरा दिल ऐसा खुश हो गया पूरा जो है हमारे भाई मिल गए एक आनंद भाई और जो है जो कनेक्ट कर सकते अरे मैं इकबाल तो आ रोजुल्लो तेलुगु वही मतलब हैदराबाद उर्दू माटडुतुन्ना अप्पुडप्पुडु अट्ला लोपट उन्नदी बयटिकि वच्चेस्तदि ओके ओके आज आबिली तो चेप्पना सांग आपके लिए पेश करता हूं मैं बीच मैं क्या करा था ये कुंडा में चंदा लगा दिया था लेकिन आप फिर जाबिले तो चपना में चेंज कर दे रहा हूं अब ये सुनिए आपका जाबिले तो चपना

0: दिखाई दे।
1: अरे वाह, क्या क्या गाना है भाई, क्या सॉन्ग है, क्या जो है उस पे कोरियोग्राफी, सॉरी लेट मी कम बैक टू तेलुगु, ఇందాక మనకు ఆనంద్ గారు అడిగినటువంటి ఆ పాట ఎందుకు అడిగారు, ఆయన ఒక మెన్షన్ చేశారు అందులో కొరియోగ్రాఫీ గురించి కూడా మెన్షన్ చేశారు, సలీం కొరియోగ్రాఫర్, ఆ కాలంలో ఆయన ఎన్టీఆర్ కి కృష్ణ ఏఎన్ఆర్ శోభన్ బాబు చిరంజీవి వీళ్ళందరికీ కూడా మంచి మంచి పాటలన్నీ ఎప్పుడు ఎందుకు అట్లా పడ్డాయి అంటే ఆయన చేసినటువంటి కొరియోగ్రాఫీ అందులో ఇది ఒక్కటి. ఇందులో ఆ జాగింగ్ అన్నది గుర్తుండిపోతుంది ఎవరికైనా, ఇక జాగింగ్ ద్వారా కూడా ఒక మంచి పాటను ఒక మంచి నృత్య భంగిమల్ని తీసుకురావచ్చని ప్రూవ్ చేసినటువంటి సలీం మాస్టర్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎనీవే, సో మనం ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయి. 1962 గురించి మనం మాట్లాడాం. నేను 1962 ఎందుకు ఆ సినిమాల పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, మనకు చెప్పాను కదా పౌరాణిక సినిమాలు ఉంటాయి, తర్వాత జానపద సినిమాలు, చారిత్రాత్మక సినిమాలు, సాంఘిక సినిమాలు. 1962 ఎన్టీఆర్ రికార్డ్ మీద రికార్డ్ ఎందుకు అంటున్నాడు అంటే, ఆ ఇయర్ లో విడుదలైన గులేబ కావాలి కథ ఇజ్ ఇట్స్ అందరికి తెలిసినట్టుగానే ఒక జానపద సినిమా. ఆ తర్వాత అదే ఇయర్ భీష్మ ఆ సినిమా రిలీజ్ అయింది, అది పూర్తి పౌరాణిక సినిమా. అలాగే దక్షయజ్ఞం వచ్చింది, తర్వాత గుండమ్మ కథ, అది పూర్తి సాంఘిక సినిమా, మంచి కామెడీ మంచి సినిమా అది. అలాగే తర్వాత రక్త సంబంధం వచ్చింది, రక్త సంబంధం ఇవన్నీ వచ్చిన తర్వాత మహామంత్రి త్రిమరుసు, ఇది చారిత్రాత్మక సినిమా. ఈ నేను చెప్పిన సినిమాలన్నీ 100 డేస్, తర్వాత సిల్వర్ జూబ్లీ సినిమాలు అన్నమాట. అంటే ఒక సంవత్సరంలో 10 సినిమాలు చేస్తే, అవునండి నేను అంటున్నది కరెక్ట్, ఒక సంవత్సరంలో 10 సినిమాలు, గులేబా కవాలి కథ, గాలిమేడలు, టైగర్ రాముడు, భీష్మ, దక్షయజ్ఞం, గుండమ్మ కథ, మహామంత్రి తిమ్మరసు, స్వర్ణమంజరి, రక్త సంబంధం, ఆత్మబంధువు, రక్త సంబంధం, ఆత్మబంధువు సాంఘిక సినిమాలు సూపర్ డూపర్ హిట్, గులేబా కవాలి కథ జానపద సినిమా సూపర్ డూపర్ హిట్, భీష్మ, దక్షయజ్ఞం తర్వాత అవి సూపర్ డూపర్, మహామంత్రి తిమ్మరసు చారిత్రాత్మక సినిమా. అంటే ఒక నటుడు జీవితకాలంలోనే పోషించని నటులు ఉన్నారు, అంటే ఈ 4 జోనర్స్ లో జీవితకాలం అంతా ధారపోసిన పోషించని నటులు ఉన్నారు. కొంతమంది అయితే 10 సినిమాలు కూడా చేయని నటులు ఉన్నారు, సీరోలు ఉన్నారు. అటువంటిది ఒక్క సంవత్సరంలో ఆయన పూర్తి స్పాన్ మోర్ దాన్ 35-40 ఇయర్స్ లో ఆయన ఒక్క సంవత్సరంలోనే ఇన్ని ఘన విజయాలు కూడా సాధించగలిగిన ఒకే ఒక ఎన్టీఆర్, ఇలాంటి ఎన్టీఆర్ మనకు పుట్టబూరు కూడా. ఇందాక జాదా బుల్ది ఆమె ఇసేపల్లే, ఇందాక మనకు శ్రీకృష్ణ పాండవీయంలో ఆ ఇంట్రడక్షన్ అది దానవీర శూలకర్ణ కదా, శ్రీకృష్ణ పాండవీయం ఎందుకు అది ప్లే చేశానంటే దానవీర శూలకర్ణ అని అంటారేమనుకున్నా, కానీ శ్రీకృష్ణ పాండవీయం ఆ సినిమా. ఇప్పుడు ఎన్టీఆర్ మనం కొత్త ఎన్టీఆర్ ని ఆవిష్కరిస్తున్నాం కాబట్టి మనం మొదట ఈ పాటతో మొదలు పెట్టాము, అలాగే ఇంకో పాటలోకి వెళ్ళిపోదాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే చెప్పండి, ఇది ఇంకో ప్రత్యేకత. ఎన్ని ప్రత్యేకతలు అని చెప్పకుండా మనకు అసలు చాలా తక్కువ 2 గంటలు ఏమిటి, మనకు 20 గంటలైనా సరిపోదు, కానీ ఈ పాట మనం విందాం. ఇది ఏ సినిమాలోది?

మన ఇందాక పాట వింటున్నప్పుడు మళ్ళీ ఆనంద్ గారు ఫోన్ చేశారు, ఆయన అప్పటి విషయాలు పంచుకున్నారు ఎంత నాస్తాలజిక్ అని. ఆయన ఈ సినిమా గురించి గజ దొంగ కదా ఈ సినిమా, గజ దొంగలో సో రామకృష్ణ 70 AM లో, తర్వాత సుదర్శన్ 30 AM లో ఇంటిలో వచ్చింది అది. కానీ నేనైతే రామకృష్ణ 70 AM లో చూశాను, ఆయన ఆనంద్ తర్వాత మనకు ఇందులో సుదర్శన్ లో చూసారట. సో క్వశ్చన్, ఇందాక వేటగాడు సినిమా మనం వినిపించాం కదా, అది ఏ థియేటర్ లో వచ్చిందో మీకు తెలిస్తే, ఆనంద్ గారు తప్ప ఇంకా వేరే ఎవరైనా చెప్పొచ్చు, అది ఏ థియేటర్ హైదరాబాద్ లో, హైదరాబాద్ లో అంటే నాకు విజయవాడ అన్ని వాటి గురించి అంత అవగాహన లేదు, ఏ సినిమా థియేటర్ లో అక్కడ వచ్చింది, హైదరాబాద్ లో ఏ థియేటర్ లో వచ్చింది. ఓకే నెక్స్ట్, ఇందాక నేను ఇద్దరి డైలాగ్స్ వినిపిస్తాను కదా, చిరంజీవిది మనకు అయిపోయింది, ఇంకో సూపర్ స్టార్, ఈ సూపర్ స్టార్ కూడా ఒకే ఒక్క సినిమా కాంబినేషన్ NTR తో, అది ఏ సినిమా, ఈ సూపర్ స్టార్ ఎవరు? ఓకే, ఈ సంభాషణ విందాం, దీని ద్వారా మీరు చెప్పగలరేమో చూద్దాం.

0: నేను రమ్మంది కోటి నాగుని. నీలాగా అడుగులకు అడుగులొచ్చి మృతపాముని కాదు. పులి గోలోకి అడుగు పెడుతున్నాం.
1: లేదు, పులిని పట్టి భూమిలో పెట్టడానికి వచ్చా.
0: నిన్ను కాపాడటానికి వాళ్ళమ్మ అమ్మిక్కలేదు.
1: అమ్మ ఎక్కడున్నా అనే ఆశీర్వాదం ఎప్పుడూ నాకుంటుంది.

0: అతీశులు అన్యాయానికి ఊపిరిపోయోబే. ఆడవాళ్ళని దాచిపెట్టిన నువ్వు న్యాయ న్యాయాలు మాట్లాడుతున్నావా? ఎస్ టైగర్, కోటి నాగులు భార్యా బిడ్డలని నాకు అప్పగించమని అడగడానికి వచ్చాను.
1: అడిగి నేదనిపించుకోవటానిక?
0: లేదు, పరాయి వాళ్ల పెళ్లాం పిల్లల్ని దాచడం చట్టరీత్యా నేరమని హెచ్చరించడానికి వచ్చాను.
1: చట్టం జనపద
2: అంటే ఈ డైలాగ్స్ ఈ హీరో తెలుగులో డైలాగ్స్ చెప్పరు, డబ్బింగ్ కానీ మీరు ఈజీగా గుర్తుపడతారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ సూపర్ స్టార్ తో కూడా ఒకే ఒక్క సినిమా ఎన్టీఆర్ కి. ఇది ఏ సినిమా? డైలాగ్స్ వింటూ ఉందండి, తెలిస్తే 972636 అనే లోపలే ఫోన్ వచ్చిందని కనుక్కుందా. ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, లేటెస్ట్ సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? అనంత్ గారా?
3: అవునండి. మగారా అండి? దివార్
2: ఇంకో సూపర్ స్టార్ అన్నానండి, కాంబినేషన్
3: రామకృష్ణ.
2: ఆయన డైలాగ్ లో ఆయన చెప్పుకోలేరు తెలుగులో అని, అది ఇది.
3: ఓకే ఓకే, నో ప్రాబ్లం
2: సార్. చెప్పండి. ష్యూర్ ష్యూర్.
4: నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఎనివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి Sugasthiyoda Tharma from Mr. Pellam. It is one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they worked very hard on this song. So if you can, play it for me. Thank you.

0: వెల్కమ్ బ్యాక్ అండి. నేటి సర్వీకి మనం ఇందాక జవాబు వచ్చేసింది కృష్ణ గారు చెప్పేశారు. కృష్ణ గారు మళ్ళీ ఒకసారి జవాబు రిపీట్ చేయగలరు?
1: టైగర్ మూవీ అండి.
0: టైగర్ మూవీ. టైగర్ మూవీలో హీరోస్ సూపర్ స్టార్ ఎవరు?
1: రజనీకాంత్.
0: రజనీకాంత్ ఇండియా.
1: ఇందులో హీరోయిన్ కూడా రాధా సలోజ పేరు గుర్తుంది. ఈ తెలుగు మూవీ ఒక్క దాంట్లోనే చేసిన
0: రాధా సలోజ. ఆఫ్ కోర్స్ ఈ మూవీ కూడా ఇది ఒక రీమేక్ మూవీ. అమితాబ్ బచ్చన్ పోర్షన్ ఇది. రజనీకాంత్ పోర్షన్ ఐ థింక్ వినోద్ ఖన్ అనుకుంటా, నాకు గుర్తుంది. అది ఈ టైగర్ యాక్చువల్లీ ఒక హిందీ మూవీ. అమితాబ్ బచ్చన్ పోర్షన్ ఇది. థ్యాంక్ యూ అండి ఆనంద్ గారు కరెక్ట్ గా చెప్పినందుకు. యా సో అది సో రజనీకాంత్ సూపర్ స్టార్ తో కూడా ఒకే ఒక సినిమా ది టైగర్. ఇందాక చిరంజీవితో తిరుగు లేని మనిషి. సో ఓకే, మనం చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే విల్ గో లైన్ బై లైన్. లైన్ బై లైన్ కాదు కానీ ఇందాక కొత్త పాటలు మనం అంటున్నాం కాబట్టి అందులోంచి ఒక మంచి పాట ఇప్పుడు వినేద్దాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి. ఇందాకటి పాట నీ ఇల్లు బంగారం గాను గజ దొంగ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. అంటే ఆ టైంలో ఆ ట్రెండ్ ని బట్టి కూడా మనకు ఇంకో కాలర్ వస్తున్నారండి, ఆయన తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, రేడియో సభకి ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: సారీ ఇక్బాల్ భాయ్, టైగర్ మూవీ హిందీలో ఖూన్ పసీనా అనుకుంటాను.
0: ఖూన్ పసీనా, ఎగ్జాక్ట్లీ ఖూన్ పసీనా. అది మనకు నాకు చెప్పని గుర్తు రాలేదు, బట్ యా యు ఆర్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. అమితాబ్ బచ్చన్ 7-8 సినిమాలు ఈయన రీమేక్ చేసినట్టున్నారు, కానీ ఈయన కంటే ఒక మెట్టు ఎక్కువ మనకు రజనీకాంత్. అమితాబ్ బచ్చన్ 10 వరకు ఆయన రీమేక్ తమిళ్ లో చేశారు, కానీ తెలుగులో 7-8 NTR చేశారు. అది
2: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. హిందీ అన్ని అమితాబ్ హిట్స్ ఆ టైమ్ లో 75 నుంచి 80 లో
0: రాజేష్ ఖన్నది.
2: నేరం మాది కాదు
0: కానీ కెన్ యూ ఇమాజిన్ ఒక మనిషి ఒక కృష్ణుడి పాత్రను ధరించిన ఒక మనిషి ఒక ఒక నటుడు దుర్యోధన్ పాత్రను ధరించిన ఒక నటుడు ఒక సినిమాలో అయితే రాముడు రావణాసురుడు ఇద్దరి పాత్రలని పోషించిన వంటి నటుడు ఒక డాన్ కూడా అంత శ్రేయసంగా చేసేయగలడు అంటే మనం అసలు
2: అదే అండి.
0: అలాగే సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కూడా
2: మంచి పాట ఉంది.
0: చంద్రమా డిస్టర్బ్ కాదండి, మనకు మామూలుగా ఇలా ఫోన్ చేస్తుంటే మిగతా వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు పాటలు కూడా వింటుంటాం, కానీ ఇలాంటి సంభాషణలు కూడా మనం వింటుండాలి మన ప్రేక్షణ మన శ్రోతల నుంచి. సరే ఈ పాట మనకు ఇంకొక మంచి హృదయమైన పాట విందాం. ఈ పాట కూడా మీకోసం, ఇది ఏ సినిమా?

0: జస్టిస్ చౌదరి సినిమా నుంచి ఇందాక విన్నటువంటి పాట శారద అండ్ ఎన్టీఆర్ మీద చిత్రీకరించినటువంటి పాట. అయితే మనం రకరకాల జానర్స్ ఇంత గురించి మాట్లాడాం కదా, అలాగే చివరి అంటే లేట్ 70s లో కూడా అప్పటికి జానపదాల హవా తగ్గిపోయినా కానీ కొన్ని జానపదాలు కూడా చేశారు. అలాంటి జానపదాల్లో మీకు ఏమన్నా గుర్తుంటే చెప్పండి. అంటే ఒకవైపు వేటగాడు ఇలాంటివి చేస్తున్న జానపదాలు కూడా ఒక రెండు అప్పుడు అంతగా విజయవంతం కాకపోయినా బట్ స్టిల్ ఆడాయి బాగానే. అలాంటి ఒక రెండు సినిమాలు తెలిస్తే చెప్పండి. మనకు రేడియో సురభి జాతర గురించి మాట్లాడుతూ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మెగా పవర్ లీడర్, ఇది లీడర్ బోర్డ్ అది. ఈ ఆట అందరికీ రేడియో సర్వీ లిజనర్స్ దీన్ని తీసుకొస్తున్నది ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. వీళ్ళు దే ఆర్ బ్రింగింగ్ ఇట్ ప్రౌడ్లీ, రేడియో సర్వీ జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్. ఇది ఇంతవరకు మీరు విని ఉండకపోతే ఇది ఏమిటి అంటే వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ షోస్ ఆన్ రేడియో సురభి. ఇది ఎలా అవుతుందంటే మీరు సాటర్డేస్ 11:30 to 12:30 ఈ షోలో కానీ లేకపోతే ట్యూస్డేస్ డ్యూరింగ్ సురభి డి టూర్ టూర్ 5:30 to 6:30 ఆ టైంలో మీరు యూ కెన్ జాయిన్. మీరు కాల్ చేసేయడమే, అప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు అడగబడతాయి. మీరు ఆ ప్రశ్నల్ని అంటే ఎన్ని క్లూస్ ద్వారా ఆ ప్రశ్నలకు జవాబులు సాధించగలరో దాన్ని బట్టి మార్క్స్ ఉంటాయన్నమాట. మెగా పవర్ లీడర్ బోర్డ్ బ్రాట్ యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా, ఓన్లీ మన రేడియో సర్వే మీదే. ఇప్పుడు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు మీకు అందరికీ తెలుసు, లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ఎనీ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. ఒకవేళ జాబ్ పోయినా ఇన్సూరెన్స్ కావాలి, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఫ్రమ్ హెల్త్ ద్వారా, హెల్త్ కానీ, ట్రావెల్ కానీ, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వీ హ్యావ్ గాట్ యు కవర్డ్ ఎవ్రీథింగ్ అన్నమాట. అయితే మనం ఏం చేద్దామంటే అన్నగారు గురించి సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో ఒక్కసారి మనం ఆయన డైలాగ్స్ ద్వారా నేందాం.
1: ఆనాటి అగ్రనటులు నాగేశ్వరరావు గారు,
0: ఇది ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
2: నేను ఫస్ట్ బిగినింగ్ లో రామారావు గారితో స్త్రీ జన్మ, నాగేశ్వరరావు గారితో మంచి కుటుంబం కలిసి యాక్ట్ చేశాను. స్త్రీ జన్మలో రామారావు గారికి తమ్ముడుగా యాక్ట్ చేశాను, నాగేశ్వరరావు గారికి అల్లుడుగా మంచి కుటుంబంలో యాక్ట్ చేశాను. మంచి కుటుంబంలో నేత్రే పేరు ఆ సినిమాలో, మంచి కుటుంబంలో. ఆ తర్వాత రామారావు గారికి నాకు, నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత మోసగాళ్ళకు మోసగాడు తీసి ఆయనకి చూపిద్దామని ఒక అంబిషన్, నాకు కోరిక. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి నేను ఇలా ప్రొడ్యూస్ చేశాను పిక్చర్, ఈ కౌబాయ్ టైప్ మన ఆంధ్రాకి ఫస్ట్ టైం ఈ టైప్ పిక్చర్, ఇది మీరు ఒకసారి చూడాలంటే తప్పకుండా అని చూశారు. చూసి బయటకు చాలా గొప్పగా చేశారు బ్రదర్, డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది కానీ లేడీస్ మిస్ అవుతారు, మాస్ లైక్ చేస్తారు, ఈ సినిమాకి లేడీస్ రారు అని నాకు ఎందుకనో అనుమానంగా ఉంది అని ఆయన చెప్పినట్టుగానే మాసే వచ్చారు లేడీస్. ఆ సినిమాకి రాలేదు బట్ హిట్ అయింది, రిపీట్ రన్స్ లో చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత 12 కాపురం ఆయనకి చూపెట్టాను. ఇప్పుడు నేను కిందసారి కామెంట్ చేసింది ఇందులో చూసులేయారు, ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ లేడీస్.
0: సో ఇప్పుడు ఎన్టీఆర్ మీద ఆ తర్వాత కొన్ని పోటీగా, కొన్ని ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత కొన్ని సినిమాలు ఆయన అగెనిస్ట్ గా తీసిన, ఆయన రాజకీయకంగా ఆయన నివేదించారు కానీ ఆయన్ని ఎప్పటికీ అభిమానించే కృష్ణ గారు ఆయన సొంత మాటల్లోనే అన్నమాట. అది మన ఇందాక విన్నటువంటిది. ఆయన ఏ విధంగా ఆదుకున్నారు అంటే ఏ విధంగా కృష్ణ గారిని ఎంకరేజ్ చేశారు ఇలాంటి విషయాలు ఆయన తను పంచుకున్నారు. ఆయన కృష్ణ గారు మాట్లాడితే ఆయన చాలా సాదాసీదగా మాట్లాడతారు కదా, ఆయన ఏమి భేషజాలు ఎటువంటివి ఆయన ఒకటి మనసులో పెట్టుకుని ఇంకోటి మాట్లాడారు. ఆయన స్వచ్ఛంగా మాట్లాడతారు, ఆయన ఆయన అనుకున్నది తప్పగా అది. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే మనకు ఆయన రాజకీయంగా ఆయన్ని కొన్నిసార్లు విభేదించినా కానీ ఆయన మీద అభిమానం అది కృష్ణ గారి మాటల్లో మనకు ధ్వనిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇందాక నేను మనం ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు చెప్పాను కదా, ఇవాళ అంటే 28th May కి ఎన్టీఆర్ జయంతి ఉన్నా గానీ మనకు 20th May కి వీ హ్యావ్ సీన్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కదా. అయితే వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఒక ప్రయోగం, మనకు రాజమౌళి గారు చేసిన ప్రయోగం. ఆ ప్రయోగం ఏంటి మీకు తెలుసు కదా, వాళ్ళిద్దరూ కలిసి కనిపించేటట్టు ఒక పాట ఇప్పుడు మనం వినిద్దాం.
3: మానవ కుంక కొబ్బరి టెంక మురికి డొంక పిచ్చి పిచ్చిగా చచ్చుపుచ్చు మాటలతో మైమరిపించి మా మీదేమీ సమదువితివే ఇప్పుడేమైనదిరా. దిక్కులేని అక్కుపక్షిల బిక్కు బిక్కుమంటూ కూలబడ్డావు మాతో పోటీయా. నీ వెనక జై జై అని చిరతలు కొట్టిన మిడతల్ని కుప్పుతో కొట్టించి మా వైపు తిప్పుకుంటేమి. చూసితివా ఇక గెలుపు ఏకపక్షమే, నా విజయాన్ని ఆపుటకు నీ తాతలు దిగి రావలే.
4: నారాయణ ఏమిటా నోటి దుప్పుడు సమర్థి, పొరపాటున తథాస్తు దేవతలు తథాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది.
3: సంభోళ జంప ఎవడో తథాస్తు అనవలసిన ఆవశ్యకత లేదు. మేమే అంటున్నాం నన్ను ఎదురించుటకు వాడి తాతలు దిగి రావలే తథాస్తు.

0: గారి తాతగారు. ఈమా తేజస్సు, ఈమా టీవీ, ఈమా రాజసింహం. వారిని చూస్తుంటే సోదర భావంతో మా మనసు కుప్పొంగిపోతుంది. బహుశా అన్న అన్న పదం వారిని చూసి పుట్టిందేమో నారదా.
1: ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా?
2: ఏ ఇంట చూసినా మీ ఫోటోలే, ఏ వీధిలో చూసినా మీ బొమ్మలే. మీరు మమ్మల్ని వదిలిపెట్టే సంవత్సరాలైందా? ఎన్డీటీవీలో ప్రఖ్యాతంలో ఎవరైనా అడిగితే 73% మంది మీకే కుట్టారు తాత ఓటు.
1: అది వారి అభిమానం. నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా, నువ్వు ఈ నరకానికి రావడం ఏమిటి?
3: ఏం చెప్పంటావులే తాత, ఈ మధ్య అసలు టైమే బాగలేదు.
1: పిచ్చివాడ, ఒంటరిగా పక్షి పెట్టి తెలుగు జాతి నోట తేజలు కొట్టించుకున్న ఈ తాతకి మనబడివి. నీకు ఓటమే, నీకున్న బలంతోనే నువ్వు అనుకున్నది సాధించాలి. నటన నీలోని రక్తం, నాట్యం నీకున్న వరం, నువ్వు కాలు కదిపితే ఆంధ్రదేశం బిజినెస్ ఎగురుతుంది. ఈ యముడెంత నందమూరి బిడ్డ మజాక మనవడ చూపిస్తారని తడాక.
3: థ్యాంక్స్ తాత, ఇక చూసుకో ఎగరేస్తా నరకాన్ని.
4: అది విన్నారు కదా ఆ డైలాగ్, ఇంజనీర్ NTR May 28th అయిపోయిన బర్త్డేని దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మీకు ఇది వినిపించాను అనమాట. మనకు మైత్రీస్ రెస్టారెంట్ అండి, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్ హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్. ఈ అమేజింగ్ వ్యూస్ తో స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అండి ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. అలాగే ఇంతే కాకుండా మీ ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, కార్పొరేట్ ఈవెంట్స్ కి కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. So what are you waiting for? Visit Maitri's Indian Cuisine, now serving you in Irving, South Lake and Frisco. Nenu kuda ivala by chance ante ivala breakfast, weekend breakfast vellanu buffet, super andi. Nenu general ga chai nenu ekkuva taagan gaani ivala chai kuda super ga undide, rendu moodu glass laaginchan anamata. So you can visit Maitri's restaurant. సో మనం ఏం చేద్దామంటే ఒక చిన్న పాట వినిద్దామా. ఈ పాట ఒక పాట నేను చివరిలో లైన్అప్ చేశాను, కానీ ఒక డైలాగ్ మీకు వినిపిస్తాను. ఈ డైలాగ్ విన్న తర్వాత ఇది NTR పొలిటికల్ ఎంట్రీ అన్నమాట. పొలిటికల్ ఎంట్రీ చేసినప్పుడు ఆయన వినిపించారు కొన్ని డైలాగ్స్, ఆ డైలాగ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. ఒక పని చేస్తాను, ఒక ముందు ఒక పాట నేను ఇందాక 70s లో కూడా మంచి జానపదం వచ్చిందన్నాను కదా, అందులోంచి ఒక పాట వినిపించేస్తాను ముందుగా. ఈ పాట వినేసిందండి.

0: సింహబలుడు ఇది లేట్ 70-78 ఇప్పుడు ఆ టైంలో వచ్చినటువంటి రాజా జానపద సినిమా. అఫ్ కోర్స్ ఇది బాగానే ఉంది. తర్వాత రాజపుత్ర హాస్యం, ఈ రెండు సినిమాలు వచ్చాయి. ఇది వీటి గురించి నేను ఇందాక జానపద సినిమాలు కూడా లేట్ 70s లో కూడా దాన్ని హిట్ చేయడం అనేది ఒక ఎన్టీఆర్ కి చెల్లింది అన్నమాట. అఫ్ కోర్స్ అవి ఆ టైంలో ప్యారల్ గా వేరే యువందర్ ఇలాంటి సినిమాలు కూడా చేస్తూ ఇవి చేశారన్నమాట. మనకు ఇక్కడ ఇవాళ తర్వాత మెమోరియల్ డే వస్తుంది కదండి, మండే టుమారో, మదిరా అండ్ మసాలా. సో దే వాట్ దే ఆర్ డూయింగ్ దిస్ మెమోరియల్ డే మండే మదిరా అండ్ మసాలా ఇవింగ్ దే ఆర్ ఆనరింగ్ ది రియల్ హీరోస్ అమాంగ్ అస్. సో జాయిన్ అస్ ఆన్ May 25th ఫర్ ఏ స్పెషల్ సెలబ్రేషన్ డెడికేటెడ్ టు అవర్ హీరోస్ విత్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ జస్ట్ ఫర్ వెటరన్స్. ఎంజాయ్ స్పెషల్ 15% డిస్కౌంట్ ఆర్ వెన్ యూ డైన్ విత్ 4 or more గెస్ట్ రిసీవ్ ఎ ఫ్రీ అపెటైజర్ అండ్ టీసర్ట్ ఆన్ ది హౌస్ అన్నమాట. ఆర్ డ్యూరింగ్ లంచ్ బఫే అవర్స్ వెటరన్స్ కెన్ ఎంజాయ్ స్పెషల్ 1+1 కాంప్లిమెంటరీ బఫే ఆఫర్. లంచ్ సర్వ్ ఫ్రమ్ 11:30 AM టు 3 PM అండ్ డిన్నర్ ఫ్రమ్ 6 PM టు 11 PM. మదిరా అండ్ మసాలా లొకేటెడ్ అట్ 1900 మార్కెట్ ప్లేస్ బుల్వర్డ్ ఆన్ ఎయిర్ వింగ్. ప్లీజ్ క్యారీ ఏ వ్యాలిడ్ మిలిటరీ ఐడి ఆర్ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ టు అవాయిడ్ దీస్ ఆఫర్స్. సో ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ మనం చేస్తూ ఎన్టీఆర్ మీద నేను ముగించే ముందు రెండు విషయాలు. ఒకటి పొలిటికల్ ఎంట్రీలో ఆయన ఇచ్చిన స్పీచ్, ఆ తర్వాత ఇంకో ఒక పాటతో నేను ముగించబోతున్నాను నా కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసినటువంటి అందరి శ్రోతలకందరికీ మళ్ళీ ఒకసారి మీకు కృతజ్ఞతలతో. ముందైతే పొలిటికల్ ఎంట్రీ స్పీచ్ విందాం.
1: తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడాల్లో అడవుల్లో మిషల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తక్కి వేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి కార్మికుడి కలిగిన కండలలో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కంటి బట్టల్లో నుంచి అన్నాత్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.
0: అది పొలిటికల్ ఎంట్రీ, ఆయన ఇచ్చినటువంటి ఆ స్పీచ్ ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నేను ముగించబోతున్నాను, సైన్ ఆఫ్ చేయబోతో వినిపిస్తున్నాను మేజర్ చంద్రకాంత్ నుంచి ఆ పాట. కానీ మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం. ఇంట్లోనే ఉండండి రేడియో సరబి. అంతవరకు ఈ పాటతో ఇవాళ నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us. అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, hamara bazaar, hamara ghar.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modil petindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: workplace concerns, connect with the Texas Workforce Commission. And for city-level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Radio Surabhi Revisit.
3: Windstorm related property claims, replace residential and commercial roofs, health to net contracting.
4: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
2: Thank you for being in our journey.

0: ఫ్రెండు ఫ్రెండు తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్ ఫ్రెండు.
1: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది పడిపోద్ది.
0: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
1: ఏయ్ షాప్ లో కాదు, తలలో పెట్టుకోడానికి.
0: అబ్బా తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండు ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
1: ఓకే.

0: వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండు, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నాలుగు

0: దాని గుళ్ళో తను చూస్తుండగా ఆడుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు. కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆడుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి. ఇది ఐడియానా.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా. పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండ్ ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మీ కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడో.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: ఎస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలో పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.
1: Radio Surabhi Jatara and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Tatra khalu

0: ఇమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Kodi rupayala kosam mee aakhari prasna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తేరు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది.

స్టూడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge, though, neeko best experience on Vistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Radio Surabhi Revisit. Giving confessions, a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayata.
4: Ikkada Vivek flowers unnadanta ippude telisindi.
5: Experts ni ammukunte mana jeevitham saafiga saagipothundi.
6: Law Offices of Janeta.
7: Thank you for being in our journey.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
9: టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
10: Amma Avakai Radio Surabhi. Ivi oka emotion. Neenu Bhargavi all the way from Hyderabad and chala chala happy ga undi. Andarki namaskaram and Radio Surabhi anniversary sandarbhanga na subhakankshalu andistunnanu. Telugu vallu, telugu bhasha premikulu, art and culture vitanni drushtilo pettukoni mana telugu bhashani inka pempondistu andarni oka platform ediki teeskochi roju బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correct, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
4: Radio Surabhi Revisit.
5: పళ్ళు చిగ్గు మంటున్నా.
6: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
7: చాలా పగద్దండి అప్లైన్ చేశారండి ఇవన్నీ.
8: స్పైస్ లేకుంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
9: హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
10: Be more Indian cafe.
11: Thank you for being in our journey.
12: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
13: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్. MSG.

0: ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీద స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాను. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ ఫార్మ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే, ప్రియ రాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India chellipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my Pursu, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit my Pursu.com or write to support at mypursu.com.
1: Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo every jarugutunnayata.
4: Ikkada Vivid Flowers unnadanta ippudu telisindi.
5: Experts ni nammukunte mana jeevitham saathiga saagipothundi.
6: Law offices of Janita.
1: Thank you for being in our journey.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
9: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day.

வங்காளதேசம் ராஜேஸ்வரி. 7 4 సంవత్సరాలు ఇవ్వంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రెంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లో ఎగిరి లైన్కి ఎక్కించారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey, you! What's your camera?

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలభీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెలభీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెలభీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలభీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Radio Surabhi Revisit.
4: Pal chuppu mantuna.
5: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
6: Chala pagadalli apply chesarandi ivanni.
7: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
8: Aya, Haleem, Rumali Roti, Natakori Curries and much more.
9: Teen Mar Indian Cafe.
10: Thank you for being in our journey.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

ಬಾಗಿ ನೋಡಿ ಮುಂದೂರು.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సొగస్యుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ, థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, hail to nail contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్, గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, 516-851-6919 or email at admin@radiosurabhi.com.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

కొట్టి చూసనంట, మనసు మీటి వెళ్ళనంట, హావు కన్ను కొట్టి చూసనంట సుందరి, మనసు మీటి వెళ్ళ

0: ஏறிந்தலைப்பு எராஃபெட்ரஸ் ரேடியோ சிறபி.
1: ரேடியோ சிறபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: Radio Surabhi Revisit.
4: Pallu chivvu antuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: Chala pagadanni plan chesarandi ivanni.
4: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natakodi Curries and much more. Peen Mar Indian Cafe.
3: Thank you for being in our journey.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
10: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: Namaskaram, I am singer Sri Krishna. Munduga Radio Surabhi 4th anniversary sandarbhanga subhakankshalu telijesukuntu Dallas lo ala adugu pedithe chakkaga mana Radio Surabhi lo chakkaga manchi manchi telugu paatlanni vinipistu Radio Surabhi naaku chaala special because I am so much associated with Radio Surabhi Rajeshwari garu lage var team ko. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మన అందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. రేడియో సర్వీ 24/7 మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ. Thank you.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
2: Lawson Travels me mottam tour ni sampurnanga plan chestundi. Lawson Travels to me tour ni book cheskondi travel badalni marchipondi.
3: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
4: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
5: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
1: Radio Surabhi Revisit.
7: పళ్ళు చివ్వు అంటున్నారు. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
8: స్పైస్
7: రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
9: హలీమ్, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
1: PMR Indian Cafe. Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
5: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
1: Radio Surabhi Revisit.
7: పళ్ళు చివ్వు అంటున్నారు. We have Shine Star Dental Care, our very own Telugu dentist. స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
9: హలీమ్, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
1: PMR Indian Cafe. Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam
8: కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
12: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
13: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
14: Radio Surabhi Revisit.
15: Pal Chivu Mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
16: Chala pagadbandi ka plan chesukondi vanni.
15: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Halee, Rumali Roti, Natukori Curries and much more. Peel Mar Indian Cafe.
14: Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
12: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
13: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
14: Radio Surabhi Revisit.
15: Pal Chivu Mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
16: Chala pagadbandi ka plan chesukondi vanni.
15: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Halee, Rumali Roti, Natukori Curries and much more. Peel Mar Indian Cafe.
14: Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
17: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వండర్ఫుల్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
18: Radio Surabhi Revisit.
19: పళ్ళు చూపు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
16: చాలా పడబందిగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
19: స్పైస్ లేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
20: ఆయా, హలీన్, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
21: పీన్మార్ ఇండియన్ కెఫే.
22: Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
17: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వండర్ఫుల్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
18: Radio Surabhi Revisit.
19: పళ్ళు చూపు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
16: చాలా పడబందిగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
19: స్పైస్ లేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
20: ఆయా, హలీన్, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
21: పీన్మార్ ఇండియన్ కెఫే.
22: Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
19: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
17: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వండర్ఫుల్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
0: Radio Surabhi Revisit.
2: We have Shine Star Dental Care, our very own Telugu dentist. Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. PMR Indian Cafe.
0: Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
19: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
5: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: Radio Surabhi Revisit.
2: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
21: Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more.
0: PMR Indian Cafe.
22: Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
19: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
5: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: Radio Surabhi Revisit.
2: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
21: Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more.
0: PMR Indian Cafe. Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
7: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
9: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
23: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని, నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
24: Radio Surabhi Revisit.
25: పళ్ళు చూపు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
16: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
25: స్పైస్ లేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
26: ఆయా, హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
27: PNR Indian Cafe.
28: Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
9: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
23: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని, నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
24: Radio Surabhi Revisit.
25: పళ్ళు చూపు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
16: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
25: స్పైస్ లేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
26: ఆయా, హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
27: PNR Indian Cafe.
28: Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫార్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫార్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 So see you all at Radio Surabhi Jatra on June 7th.
4: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
12: Radio Surabhi Revisit.
13: పళ్ళు చివ్వు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
16: చాలా పడద్దండి, అప్లై చేసారండి ఇవన్నీ.
13: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
14: పాయా, హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
15: Teen Mar Indian Cafe.
18: Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫార్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫార్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
4: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
12: Radio Surabhi Revisit.
13: పళ్ళు చివ్వు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
16: చాలా పడద్దండి, అప్లై చేసారండి ఇవన్నీ.
13: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత

0: ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ఫాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Radio Surabhi Revisit.
4: పళ్ళు చూపు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
4: స్పైస్ ర్యాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
6: ఆయా, హలీమ్, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PNR Indian Cafe.
3: Thank you for being in our journey.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Tick tick, Radio Surabhi time check. Studio lo time 5 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
2: Radio Surabhi Revisit.
3: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
4: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
2: Thank you for being in our journey.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
7: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరువి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరువి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
9: టు రిజిస్టర్ యాజ్ అ కపుల్, గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, 516-851-6919 or email at admin@radiosurabhi.com.

0: The most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramalasan chekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aite ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: హాయ్ నేను మీ ఆర్తి పట్నాయక్ అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు అదే 107.9 FM HD3 మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు గుడ్ లక్ రేడియో సురభి
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా
4: yes sir రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్ ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ ఆప్షన్ బి చాట్ అండ్ తాలి ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్
5: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్ రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్ ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్
6: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
7: Radio Surabhi Revisit.
8: Hey, morning morning manu ili breakfast chesam kada aritike bajji lotta lesukuntu tinno poorthi shakahara restaurant adyar anand bhavan
9: aha shiva tirani chai ante chaurastane the first ever desi drive through in america chaurastar
7: thank you for being in our journey
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Radio Surabhi Revisit.
3: Immigration anagane prashnalamayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
4: rose edo okati kottaga tinalanipiste head to desi bites.
5: I asked you to come to our place.
6: Our place, Indian cuisine.
7: Thank you for being in our journey.
8: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

skills, calibration knowledge to neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ivanni kuda chodutayi. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.

0: நவீன் தலைக்கு கேரின் தலைக்கு கேராஃபேட்ரஸ் ரேடியோ சுரபி
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తారేంటి? ప్లేట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అరేఆర్ ఆనంద్ భవన్.
6: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే, ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా,
7: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
9: హాయ్ ర మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి

0: చేసుకోండి అట్ tinyurl.com/rscolatum2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ జూన్ 7th.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party aa leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
3: రేడియో సురభి రీవిజిట్.
4: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
5: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తా. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పిచ్చామి కబాబ్, పరోటా.
8: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, takeaway, or full-service catering.

0: Classic Radio Surabhi Time Check. Studio Lo Time, 8 a.m.
1: హలో హలో హలో రమ్మంటే అనే పాట విన్నారు కదా ఆరెంజ్ మూవీ నుంచి. మరి హలో రమ్మంటే రాకుండా ఉంటామండి. స్టూడియోలో ప్రత్యక్షమయ్యాను అండ్ దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఏం చేద్దామంటే ఈ రోజు ఒక మంచి సింగర్ స్పెషల్ మనం చేద్దాము. ఆ సింగర్ ఎవరో తెలిస్తే ఈ పాట ద్వారా మీరు గుర్తుపట్టి నాకు కాల్ చేయండి. అండ్ ఈ రోజు వారి స్పెషల్ ఏం కాకుండా సరే డెఫినెట్లీ మనం హాలిడే మోడ్ లో ఉన్నాం కాబట్టి వీరి పాటలు వింటే ఇంకా మనకు మనశ్శాంతిగా ఉంటుంది. మనస్ఫూర్తిగా మీరు ఈ రోజైతే మాత్రం ఎవరు అంటే ఎక్కువ మంది డ్రైవ్ లో ఉండరని అనుకుంటున్నాను, బికాస్ వీఆర్ స్టిల్ ఇన్ ద లాంగ్ వీకెండ్ అనమాట. ఇందాక నేను ఈరోజు స్టూడియోకి వస్తుంటే ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఇస్ వెరీ వెరీ లైట్ అండ్ ఎంత ప్రశాంతంగా ఉందో ఈ టైంలో అంత లైట్ ట్రాఫిక్ లో డ్రైవ్ చేయడం అనేది అయితే అనిపించింది అనమాట, ఫర్ ష్యూర్. సో ఒక రోజు రెండు రోజులు అలాంటి రిస్పైట్ ఉంటుంది, బట్ ఫ్రమ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ బిజినెస్ యాజ్ యూజువల్ అనమాట. మళ్లీ మీరు మనమందరం రోడ్ల మీదకి రావాల్సిందే, మళ్లీ ఆ డ్రైవింగ్ కష్టాలు పడవలసిందే. బట్ ఈ రోజు వరకు మాత్రం మంచి మ్యూజికల్ డ్రైవ్ లో మనం వెళ్ళిపోదాం. లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్. అండ్ నేను ఎవరి గురించి ఎవరి స్పెషల్ చేస్తున్నాను ఈ రోజు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. Here is the first song of today's DFW Morning Vibes.

ఎస్, ఒకరికొకరు చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. ఇంకా మిమ్మల్ని ఎక్కువగా లాగ్ లో పెట్టడం ఇష్టం లేదు, నేనే చెప్పేస్తున్నా. ఈ రోజు మనం మంచి మ్యూజికల్ డ్రైవ్ లో ఉంటాము. మార్నింగ్ టైంలో శ్రేయా ఘోషల్ గారి పాటలు వింటుంటే ఆ కిక్కే వేరనమాట. బేసిక్ గా తన తెలుగులో పాడిన పాటలు, ఒకటి రెండు హిందీ పాటలు కూడా వినే ప్రయత్నం చేద్దాం. కానీ శ్రేయా ఘోషల్ గారు తెలుగు ఇండస్ట్రీకి అందిస్తున్న సాంగ్స్ ఈ రోజు మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇందాక మీరు విన్న పాట ఒకరికొకరు చిత్రం నుంచి. అండ్ ఆ సినిమాలో నటించిన హీరో మళ్లీ కనిపించలేదు. మరి మీకు తెలుసా ఏ సినిమాలో వచ్చారో? దాని తర్వాత మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి, 9726361966. నా దగ్గర అయితే ఈరోజు మాటలు కొంచెం తక్కువనే ఉంటాయి, నేను మాత్రం పాటలు ప్లే చేస్తుంటాను. శ్రేయా ఘోషల్ గారి మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉంటే స్టూడియో కాల్ చేసి రిక్వెస్ట్ చేయండి. వారి గురించి కొన్ని విశేషాలు కూడా పంచుకుందాం. యాక్చువల్లీ కార్యక్రమంలో పోతూ పంచుకుందాం. గాని మరి మొదటి పాట అయితే ప్లే చేశా కదా, రెండవ పాట కూడా ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రశ్నలు ఏం లేవు, జస్ట్ లిజన్ టు దిస్ సాంగ్. ఆర్ మేబీ ఇఫ్ యూ కెన్ జస్ట్ ఆన్సర్ హూ ఇస్ ద మేల్ ప్లే బ్యాక్ సింగర్ ఆఫ్ ద నెక్స్ట్ సాంగ్, దట్ వుడ్ బి రియల్లీ గ్రేట్. శ్రేయా ఘోషల్ గారితో పాటు మన తెలుగు తేజం ఒక అతను ఈ పాట పాడారనమాట. వారు అమెరికాకు వచ్చినప్పుడు నేను కలవడం కూడా జరిగింది. వారితో ఒక పిక్చర్ కూడా తీసుకున్నాను. మంచి యూనో దమ్మున్న సత్తా ఉన్న క్యాండిడేట్ అనమాట. ఆ వాయిస్ విని ఆ మేల్ ప్లే బ్యాక్ సింగర్ ఎవరో తెలిస్తే కాల్ చేయండి, 9726361966. లెట్స్ లిసన్ టు ద నెక్స్ట్ సాంగ్, హూ ఇస్ ద మేల్ ప్లే బ్యాక్ సింగర్ ఆఫ్ దిస్ సాంగ్.

వాట్ ఏ వాయిస్. ఈ పాట పాడాలి అంటే కేవలం శ్రేయా ఘోషాల్ గారు పాడితేనే దానికి ఒక అందం యూనో ఇది ఉంటుంది అనమాట. సో బ్యూటిఫుల్ సింగింగ్, ఎల్వి రేవంత్ అండ్ శ్రేయా ఘోషాల్ గారు పాడిన ఆ పాట, బద్రీనాథ్ సినిమా నుంచి మనం విన్న ఆ పాట. 1984 March 12 జన్మించారు అండ్ పట్నా ముషీరాబాద్ ఇన్ వెస్ట్ బెంగాల్లో జన్మించిన శ్రేయా ఘోషాల్ గారు దేంట్లో ఫైనాన్స్ అండ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారనమాట. సింగర్, కాంపోజర్ అండ్ సాంగ్ రైటర్ యాజ్ వెల్. 1998 నుంచి ఈ రోజు వరకు కూడా మనకి మంచి మంచి పాటలు అందిస్తున్నారు వివిధ రకాల లాంగ్వేజెస్ లో. బేసిక్ గా షీ ఆల్సో యునో డస్ ద డిస్కోగ్రఫీ అండ్ యునో ఫిల్మోగ్రఫీ యాజ్ వెల్. 2015 తను శ్రీ ఆదిత్య మహాపాత్రాయ అనే వారిని మ్యారేజ్ చేసుకున్నారు శ్రేయా ఘోషాల్ గారు. ఈ రోజు మనం స్పెషల్ సెగ్మెంట్, హాలిడే స్పెషల్ సెగ్మెంట్ సందర్భంగా శ్రేయా ఘోషాల్ గారి పాటలు వింటున్నాం అండ్ ఫిల్మీ మ్యూజిక్ ఒకటే కాకుండా ఇండీ పాప్, గజల్, భజన్స్, క్లాసికల్, ఎలక్ట్రానిక్ రిథమ్ యాజ్ వెల్ యాజ్ రాక్, సూఫీ, ఫోక్ అండ్ ఇంకా చాలా చాలా వాటిలలో ప్రావీణ్యత సంపాదించి వోకల్స్ లో కూడా తనకి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు శ్రేయా ఘోషాల్ గారు. ఇంకా వారి గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుంటూ వారికి వచ్చిన అవార్డ్స్ అన్ని కాదండి అండ్ వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వారి స్పెషల్ మనం చేద్దాము. లెట్స్ లిసన్ టు అనదర్ సాంగ్. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. మీకు ఏదైనా పాట రిక్వెస్ట్ ఉన్నా, డెడికేషన్ ఉన్నా, సేమ్ ఫోన్ నంబర్ 9726361966.

0: చింతకాయల రవి చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. శ్రేయ ఘోషల్ గారి గురించి ఇంకా మాట్లాడుకుందాం. అండ్ బిఫోర్ ఈవెన్ స్టార్టింగ్ హర్ యునో మ్యూజిక్ జర్నీ అట్ ద ఏజ్ ఆఫ్ 4, 4 సంవత్సరాలు ఉన్నప్పుడే వారు సంగీత పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం అండ్ ఆల్సో దాని తర్వాత కంప్లీట్ అవపోసన పట్టేశారండి. అండ్ సరిగమప అనే కార్యక్రమం ద్వారా, యాక్చువల్లీ సంజయ్ లీలా బన్సాలి బాలీవుడ్ డైరెక్టర్ ఉన్నారు కదా, వారి ద్వారా పరిచయం అయిన శ్రేయ ఘోషల్ గారు సరిగమప అనే ఒక కార్యక్రమం ద్వారా స్క్రీన్ అపియరెన్స్ ఇచ్చారనమాట. ఇంకా దాని తర్వాత బాంబే వెళ్లిపోయి ఇనీషియల్ గా వెస్ట్ బెంగాల్ లో ఉన్నా సరే కోటా రాజస్థాన్ లో తన ఇనీషియల్ ఎడ్యుకేషన్, ఇది మన ప్రైమరీ ఆర్ యూనో మిడిల్ స్కూల్ ఆర్ హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కోటా రాజస్థాన్ దగ్గర ఉన్న ఒక చిన్న విలేజ్ దగ్గర తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. అండ్ లేటర్ ఆన్ బికాస్ ఆఫ్ హర్ యూనో డాడ్స్ జాబ్ రీలొకేషన్ టు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కి తనకు ట్రాన్స్ఫర్ అయిన తరుణంలో వారందరూ కూడా బాంబేకి రీలొకేట్ అయ్యారనమాట, ముంబై కి రీలొకేట్ అయ్యారు. అండ్ అక్కడి నుంచి ఇంకా తన ప్రస్థానం అలా అలా కొనసాగుతూ ఈ రోజు వారు ఏ స్టేజ్ లో ఉన్నారు అనేది మనకు బాగా తెలుసు. అండ్ యా, 5 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అండ్ 4 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 2 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ అండ్ న్యూమరస్ యూనో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు శ్రేయా ఘోషల్ గారు. మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. అండ్ మాట్లాడుకునే ముందు మనం కమర్షియల్ బ్రేక్ కి కొంచెం దగ్గరలో ఉన్నాం కాబట్టి ఒక ప్రకటన చూసుకుని బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత శ్రేయ ఘోషల్ గారు తెలుగు సినీ రంగానికి అందించిన కొన్ని మంచి మంచి పాటలు, మెలోడియస్ సాంగ్స్ మనం వినేద్దాం. రేడియో సురభి జాతర జూన్ 7, 2026 మేము చెప్తున్నట్టుగా ఇది మన వేడుకలాగా జరుపుకుందామండి. అండ్ ఇంకా 2 వారాలు కూడా లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇట్స్ ఎ ఫ్రీ ఈవెంట్, బట్ ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్ ఫర్ ఐదర్ కళ్యాణం ఆర్ కోలాటం, ప్లీజ్ విజిట్ www.radiosurabhi.com/RSJ. అక్కడ ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ దేనికి, ఫ్రీ ఈవెంటే కదా అని అనొచ్చు మీరు, ఆ సందేహం జనరల్ గా వస్తుంది. బట్ జస్ట్ సో వి నో దట్ హౌ మచ్ కౌంట్ ఈస్ దేర్ ఫర్ ద ఈవెంట్, అంతే, అందుకంటే ఏం లేదు. అండ్ ఆల్సో ఫర్ కోలాటం వీ ఆల్రెడీ స్టార్టెడ్ ది డాన్స్ క్లాసెస్ ప్రాక్టీసెస్. సుధీష్ అండ్ రోషిణి గారు వారి కోఆర్డినేషన్ లో మనం యూనో వారి డాన్స్ క్లాసెస్ అందిస్తున్నారు. సో ఆల్రెడీ ఆ ట్రైనింగ్ అవి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మంచిగా వచ్చేసి, ఆ రోజు ఇండోర్ ఈవెంట్ సో వెదర్ తోటి మనకు సంబంధం లేదు, ఫ్రీ ఈవెంట్ అండ్ ఫ్రీ పార్కింగ్. సో వెదర్ తోటి గానీ పార్కింగ్ తోటి గానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, వచ్చేసేయండి. ఈ వేడుకని మనందరం కలిసి జరుపుకుందాం జూన్ 7, 2026. మరి అక్కడ ఏమేమి ఉండబోతున్నాయి, డెలిషియస్ ఫుడ్ బూత్స్, వెండర్ బూత్స్ అండ్ ఆర్జే అవార్డ్స్. ఇది రేడియో సురభి ఆర్జే అవార్డ్స్. మీ ఓటింగ్ అంతా ఇప్పుడు ఈఎంఐ లో భద్రపరిచిందనమాట, స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి అవన్నీ. ఆ రోజు జూన్ 7, 2026 ఎవరికి ఏ అవార్డు రాబోతుంది అనేది ఆర్జే అవార్డ్స్ ఆ రోజు మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం మీ అమూల్యమైన ఓట్లు మీరు క్యాస్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆ ఓట్స్ అన్ని ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచున్నాయన్నమాట, ఈఎంఐస్ లో. ఈఎంఐ కాదు, ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ మెషిన్ ఈవీఎంస్ లో ఉన్నాయి. సో అది విషయం. మనం బ్రేక్ తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడదాం. స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: దే సే ఎ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
3: IndiaTodayUSA.com. Adhe 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగునేస్తాం. అండ్ హ్యాపీ మండే టు ఎవ్రీవన్ అండ్ హ్యాపీ మెమోరియల్ డే టు ఎవ్రీవన్ యాజ్ వెల్. ఈ రోజు మరి రెగ్యులర్ గా మీకుండే మండే మార్నింగ్ బ్లూస్ ఉంటాయా? నేనైతే నమ్మనండి, మండే మార్నింగ్ బ్లూస్, ట్యూస్డే మార్నింగ్ బ్లూస్ ఇలాంటి బ్లూస్ ఏముండవు. అదంతా సైకలాజికల్ అనమాట. దాన్ని తీసి పక్కకు పెట్టేసి మనం హ్యాపీగా ఎప్పుడున్నట్టే వీకెండ్ లో ఉన్నట్టే వీక్ డే లో కూడా ఉంటే మన మైండ్ అన్ని ప్రశాంతంగా ఉంటాయి. ఆబ్వియస్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. వాటన్నింటినీ అలా అధిగమిస్తూ ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే మనం చేయగలిగిన పని. ఈ రోజు మెమోరియల్ డే హాలిడే స్పెషల్ సందర్భంగా శ్రేయా ఘోషల్ గారి పాటలు వింటున్నాం. మీకు వారు పాడిన పాటలు ఏదైనా రిఫరెన్స్ ఆర్ యూనో ఏదైనా ఉంటే స్టూడియో కాల్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. స్టూడియో నంబర్ 972-636-1966. వారు ఒక చిత్రానికి పాడిన ఒక పాటకు సంబంధించిన ప్రీల్యూడ్ అందిస్తా. ఇది ఏ పాట, ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. లెట్ మీ ప్లే దిస్. వాట్ సాంగ్ ఇస్ దిస్?

చాలా సులువైన ప్రశ్న. ఈ ప్రీల్యూడ్ అందుకొని ఇది ఏ పాటో గుర్తుపెట్టి నాకు చెప్పండి. ఎస్ డెఫినెట్లీ, శ్రేయా ఘోషల్ గారే పాడారండి, బట్ ఏ పాటో మీరు చెప్పాలన్నమాట. లెట్ మీ రీప్లే ద ప్రీల్యూడ్ వన్స్ అగైన్, హియర్ ఇట్ ఈస్.

సరే, మీరు ఆలోచిస్తుండండి, ఈ లోపు నేను వారి గురించి మరిన్ని విశేషాలు మీకు అందిస్తా. ఇందాక నేను అన్నట్టుగా 5 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న శ్రేయ ఘోషల్ గారు 2002 బాలీవుడ్ సినిమా మన సంజయ్ లీలా బన్సాలి గారు దర్శకత్వం వహించిన దేవదాస్ సినిమా ద్వారా మన తెరంగేట్రం చేశారు ఫీమేల్ ప్లేబ్యాక్ సింగింగ్ కి. అండ్ ఆల్సో యూనో ఆర్డీ బర్మన్ అవార్డు కూడా గెలుచుకున్నారు శ్రేయ ఘోషల్ గారు అదే సంవత్సరంలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ ప్లేబ్యాక్ సింగింగ్, షీ అపేర్డ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ సెవెరల్ టెలివిజన్ రియాలిటీ షోస్ అండ్ ఇన్ సమ్ మ్యూజిక్ వీడియోస్ యాజ్ వెల్. షీ హాస్ బీన్ ఆనర్డ్ బై ద స్టేట్ ఆఫ్ ఒహయో. ఈ విషయం మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా. 26 జూన్ 2010 స్టేట్ ఆఫ్ ఒహయో ఇన్ యునైటెడ్ స్టేట్స్ గవర్నర్ టెడ్ స్టోక్లాండ్ గారు దే డిక్లేర్ 26th June 2020 యాజ్ ద శ్రేయ ఘోషల్ డే. ఎంత ఎంత పెద్ద ఆనర్ అండి అది. యునైటెడ్ స్టేట్స్ లో ఒక స్టేట్ గవర్నర్ వచ్చేసి మన యూనో ఇండియన్ సింగర్ ఎవరైతే ఉన్నారో తన వర్క్ ని గుర్తిస్తూ శ్రేయ ఘోషల్ డే అని చెప్పి ఒక స్పెషల్ డే కూడా ప్రకటించారన్నమాట 26 జూన్ 2010. దట్స్ ఎ బిగ్ బిగ్ ఆనర్ టు ద గ్రేటెస్ట్ సింగర్ ఆఫ్ ఆల్ టైమ్ ఫ్రమ్ ఇండియా. లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్. లుక్స్ లైక్ మీరందరూ ఇంకా హాలిడే వైబ్ లోనే ఉన్నట్టున్నారు. అండ్ ఐ విల్ బి ప్లేయింగ్ ద సాంగ్స్ ఈ రోజు. మరి చూద్దాం, ఎవరన్నా ఆన్సర్స్ చేస్తే మాత్రం ఓకే, చేయకున్నా పర్వాలేదండి. నా కర్తవ్యం మాత్రం మీ అందరికి మంచి మంచి పాటలు వినిపిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడమే నా ముందున్న తక్షణ కర్తవ్యం. లెట్ మీ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఒక్కడు. నువ్వే మాయ చేసావు కానీ అనే పాట.

మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో జన్మించారండి శ్రేయా ఘోషల్ గారు. వారి డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ వారి మదర్ వచ్చేసి మంచి లిటరేచర్ పోయిట్ స్కాలర్ అన్నమాట. అండ్ ప్రాబ్లీ యూనో దట్స్ ద రీజన్ షీ కుడ్ ఏబుల్ టు యునో అడాప్ట్ టు ద సింగింగ్ అండ్ లైట్ మ్యూజిక్ యాజ్ వెల్ ఇనిషియల్ స్టేజ్ లో. అండ్ దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా వివిధ రకాల జానరాలలో లైక్ ఇండీ పాప్ గానీ లేకుంటే భజన్స్ ఆర్ యునో ఫిల్మీ మ్యూజిక్ ఆర్ పాప్ మ్యూజిక్ క్లాసికల్ ఇలాంటి అదర్ మ్యూజిక్ జానరాలలో కూడా ప్రావీణ్యం సంపాదించి ఇక్కడ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారనేది మనందరం చూస్తూనే ఉన్నాం. అండ్ ఒక ఇండియాకే ఒక ఐకానిక్ సింగర్ గా వెలుగుతున్నారు శ్రేయా ఘోషల్ గారు. వారు పాడిన పాటలు కొన్ని తెలుగులో మనం వింటున్నాం. అండ్ ఈరోజు బర్త్డే గానీ అలాంటిదేం స్పెషల్ లేదు కానీ చిన్న హాలిడే స్పెషల్ చేస్తున్నాను. అండ్ ఎప్పట్లాగానే వారి పాటలు రిక్వెస్ట్ ఏమన్నా ఉంటే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి 9726361966. దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ DFW మార్నింగ్ వైబ్స్ లైవ్ ఫ్రమ్ లూయిస్విల్ టెక్సస్ రేడియో సురభి స్టూడియో నుంచి. అండ్ ఇంకొక పాట వినేద్దాం నాగా సినిమా నుంచి. లెట్స్ లిసన్ టు దిస్ ఫాస్ట్ నంబర్.

0: నాగా సినిమా నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ ఈరోజు హాలిడే స్పెషల్, శ్రేయా కోశల్ గారి పాటలు విందాము. తెలుగు పాటలు వినిపిస్తున్నా, ఒకటి రెండు మధ్యలో హిందీ పాటలు కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలో భాగంగా తను డెబ్యూ చేసిన 2000 లో వచ్చిన సినిమా దేవదాస్ హిందీ సినిమా ఏదైతే ఉందో, అండ్ ఇస్మాయిల్ దర్బార్ గారి మ్యూజిక్ డైరెక్టర్ యూనో సమీక్షంలో ఆ ఆపర్చునిటీ వచ్చింది శ్రేయా ఘోషల్ గారికి. ఫస్ట్ యూనో దేవదాస్ సినిమా చిత్రానికి పాడే అవకాశం. అప్పుడు కేవలం 16 సంవత్సరాలు అప్పుడే ఉన్నారు, అండ్ ఇంకా స్కూల్ ఎగ్జామ్స్ కూడా కాలేదండి. ఆ పాటలు, ఆ సినిమాలో 5 పాటలు రికార్డ్ చేశారు శ్రేయా ఘోషల్ గారు. ఆ పాటలు రికార్డ్ చేస్తున్నప్పుడల్లా తన స్కూల్ పుస్తకాలు పట్టుకుని సెట్ లోకి వెళ్లి స్కూల్ పుస్తకం చదువుకుంటూ ఇక్కడ పాటలు రికార్డ్ చేశారు శ్రేయా ఘోషల్ గారు ఫర్ ద మూవీ దేవదాస్. మరి దాని తర్వాత ఆ సినిమాలోని ఆ చిత్రంలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయి అనేది మన అందరికీ తెలిసిందే. సంజయ్ లీలా బన్సాలి అండ్ మన ఇస్మాయిల్ దర్బార్ కాంబినేషన్ లో వచ్చిన మనకు కాలర్ ఉన్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి. హలో, గుడ్ మార్నింగ్, రేడియో సురభి. ఇక్బాల్ బాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మెమోరియల్ డే.
1: కల్ మై నైట్ దాల్సా మెమోరియల్ డే ఔర్ ఎన్టీఆర్ కు మిలాకే జనని జన్మభూమి స్వర్గాస్తి గారి
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో హీ ప్లేడ్ ద మిలిటరీ ఆఫీసర్ ఇన్ దట్ మూవీ జననీ జన్మభూమిశ్చ. బాగుంటుంది ఆ పాట, మంచి యూనో ఏమంటారు, గూస్ బంప్స్ వస్తాయి. పర్లేదు పర్లేదు, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. దట్ విల్ బి యాజ్ ఎ స్పెషల్ రిక్వెస్ట్, బట్ యా ఐ విల్ ప్లే దట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. దట్ వాజ్ అవర్ ఓన్ ఇక్బాల్ బాయ్. ఇక్బాల్ బాయ్ షో నిన్న మీరు వినే ఉంటారు. అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి స్పెషల్ సెగ్మెంట్ నిన్న మనకు అందించిన ఇక్బాల్ బాయ్. మామూలుగా లేదన్నమాట ఆ షో. పద్యాలు గాని దానవీర శూరకర్ణ సినిమాలోని ఆ డైలాగ్, ఏది అంటాగనిస్ట్ ఎవరైతే ఉంటారో వారు ఇంట్రొడక్టరీ సీన్, జనరల్ గా మనం హీరో ఇంట్రొడక్టరీ సీన్స్, హీరోయిన్ ఇంట్రొడక్టరీ సీన్స్ ఇవన్నీ మనం వింటుంటాము తరచుగా. బట్ ఇక్బాల్ బాయ్ నిన్న ప్రజెంట్ చేసిన షోలో ఇంట్రొడక్టరీ సీన్ ఎవరైతే ఉందో దుర్యోధన్ అనుకుంటాం మోస్ట్లీ. అండ్ అసలు అల్టిమేట్ అద్భుత ఆ కార్యక్రమం. అండ్ థ్యాంక్ యూ ఇక్బాల్ బాయ్ ఫర్ ప్రజెంటింగ్ దట్. అండ్ ఎప్పట్లాగానే ఇక్బాల్ బాయ్ షో మీ అందరికి తెలుసు, ప్రతి ఆదివారం సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల దాకా వస్తుంది. ఈ రోజు నేను మాత్రం శ్రేయా ఘోషల్ స్పెషల్ చేస్తున్నా. వారు ఒక స్పెషల్ సాంగ్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి వారి పాటను ఇప్పుడు మనం లైనప్ చేద్దాం. అండ్ ఆ పాట విన్న తర్వాత మనం శ్రేయా ఘోషల్ గారి గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం.

దట్ వాజ్ ఫ్రమ్ ద మూవీ బొబ్బిలిపులి సినిమా నుంచి మనం విన్న పాట జనని జన్మభూమిశ్చ. మన ఇక్బాల్ భాయ్ స్పెషల్ రిక్వెస్ట్ మీద ప్లే చేసిన పాట, యాజ్ ఎ యునో స్పెషల్ డెడికేషన్ టు ఆల్ ది యునైటెడ్ స్టేట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హూ గేవ్ దేర్ లైవ్స్ వైల్ ఇన్ ద వార్. అండ్ ఇప్పుడు కూడా ఇరాన్ తోటి అలా జరుగుతూనే ఉంది, బట్ ఒక కొలిక్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పి కడపటి వార్తలు మనకి వినిపిస్తున్నాయి అన్నమాట. ఒక 60 డేస్ సీజ్ ఫైర్ ఏదో ఉందో, దానికి సంబంధించిన డీల్ ఏదో కుదిరినట్టుంది. అండ్ స్లైట్ బిట్ ఆఫ్ ఏమంటారు, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ కూడా ఓపెన్ అయినట్టు మనకు సమాచారం వస్తుంది. అండ్ నౌకలు కూడా, ఆ చమురు నౌకలు ఏవైతే ఉన్నాయో అవి స్లోలీ స్టార్టెడ్ యునో లీవింగ్ ది స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఆఫ్టర్ బీయింగ్ స్టాండర్డ్ ఓవర్ దేర్ ఫర్ లాంగ్ మంత్స్. దాదాపు ఒక 3-4 మంత్స్ దాకా స్టాండర్డ్ అయిన నౌకలు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి మెల్లమెల్లగా బయలుదేరుతున్నట్టు సమాచారం అందుతోంది. బట్ 60 డేస్ మాత్రమే ప్రస్తుతానికి, అండ్ పర్మనెంట్ ఎండ్ కూడా ఎక్కడో దగ్గర వస్తుందని మనం ఆశిద్దాం. వన్స్ అగైన్ ఏ హ్యాపీ మెమోరియల్ డే టు ఎవ్రీ వన్. నా స్పెషల్ వచ్చేసి శ్రేయా ఘోషల్ గారి స్పెషల్, అండ్ వారు హిందీలో పాడిన ఒక పాట ఇప్పుడు వినేసి దేవదాస్ చిత్రం నుంచి కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోదాం.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 So see you all at Radio Surabhi Jatra on June 7th.
1: Radio Surabhi Revisit.

0: రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

వావ్, ఈ పాటకున్న ప్రత్యేకత ఏంటంటే అండి, శ్రేయ ఘోషల్ గారు ఈ పాట పాడినప్పుడంట సింగిల్ షాట్ లో రికార్డ్ చేశారంట. ఆల్మోస్ట్ సింగిల్ షాట్ లో, అది యూనో ఒకటి రెండు షార్ట్ టేక్స్ ఏమన్నా కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చేమో గాని, ప్రెటీ మచ్ ఆల్మోస్ట్ సింగిల్ షాట్ లో రికార్డ్ చేసేసి ఇస్మాయిల్ దర్బార్ అండ్ యూనో సంజయ్ లీలా బన్సాలి గారిని అలా మెప్పించి మైమర్పించేశారు. అండ్ దట్స్ ద రీజన్ షీ గాట్ హర్ ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ దేవదాస్ మూవీ అండ్ ఆల్సో నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది శ్రేయా ఘోషల్ గారికి డోలారే డోలారే పాటకి. అండ్ నేషనల్ అవార్డ్ వచ్చింది ఈ పాట కాదు, బైరేపియా అనే పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. బట్ ఈ పాటకు మాత్రం ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు శ్రేయా ఘోషల్ గారు. వాట్ ఇస్ సాంగ్, నాకు చాలా ఇష్టమైన పాట, మంచి హై పిచ్ లో హై రేంజ్ లో ఉంటుంది. అండ్ ఇస్మాయిల్ దర్బార్ గారి సంగీతం నెక్స్ట్ లెవెల్. తను యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంటేషన్ గానీ, ఢోలక్, తబలా అండ్ ఆల్సో యూనో కంజీరా అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో దేవదాస్ సినిమాలో, అసలు అన్ని పాటలలో ఒక రేంజ్ లో ఉంటాయి అనమాట. దట్స్ ద రీజన్ దట్ మూవీ వాజ్ ఎ బిగ్ బిగ్ హిట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, సింగర్స్ గానీ యాక్టర్స్ గానీ ఇంకెవరికైనా సరే ఆ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా పెద్ద హిట్ అయిపోయింది దేవదాస్ అనే సినిమా. ఆ చిత్రం నుంచి మనం విన్నా పాట డోలా రే డోలా, అండ్ శ్రేయా ఘోషల్ గారు హిందీలో పాడిన ఆ పాట. మళ్ళీ ఇప్పుడు మనం తెలుగుకు వచ్చేద్దాం. అల వైకుంఠపురం చిత్రంలో సిద్ శ్రీరామ్ గారు ఒక పాట పాడారు, బట్ దానికి ఫీమేల్ వెర్షన్ కూడా శ్రేయా ఘోషల్ గారు అందించారు. ఫీమేల్ వెర్షన్ చిత్రంలో లేదు గాని వారు ఫీమేల్ వెర్షన్ చాలా అద్భుతంగా రెండరింగ్ చేశారు. ఇప్పుడు ఆ ఫీమేల్ వెర్షన్ ఆఫ్ ఆ సాంగ్ ని ఇప్పుడు మనం వినేద్దాం అల వైకుంఠపురం చిత్రం నుంచి.

That was Shreya Ghoshal's special version of Alla Vaikunthapuram lo original song sung by Sid Sriram garu padina paataki Shreya Ghoshal gari female version of this song anamata. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నిస్తం. ఈ రోజు అందిస్తున్న ఈ స్పెషల్ సెగ్మెంట్ మెమోరియల్ డే సందర్భంగా, అండ్ అఫ్ కోర్స్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో నేను రోజు ఉంటాను. ఈ రోజు మండే మార్నింగ్ వైబ్స్ లో ఉన్నాం, అండ్ స్టిల్ హాలిడే ఈస్ గోయింగ్ ఆన్. సో ఐ హోప్ ఇప్పుడే మీరు అలా నిన్న రెండు రోజుల తర్వాత, మరి కొంతమంది ఆల్రెడీ యూనో ట్రావెల్ ప్లాన్ బ్యాక్ ప్లాన్ చేసుకుని ఉంటారు ఇప్పటికి, బట్ లేకుంటే లంచ్ టైం తర్వాత డెఫినెట్లీ ద రోడ్స్ విల్ బికమ్ వెరీ వెరీ హెక్టిక్ వన్స్ అగైన్. బట్ ఎనీవే, సో ప్రస్తుతానికి మాత్రం మీరు కాఫీలు టిఫిన్స్ చేసేసి మళ్లీ మీ స్వస్థలాలకి ప్రయాణం అవుతున్నారని చెప్పి అనుకుంటున్నాను. బికాస్ నేను ఈ మధ్య కాలంలో ఈ హాలిడేస్ ఇవన్నీ ఏం ఎంజాయ్ చేయట్లేదు, ఇంట్లో పనులతోటి సరిపోతుంది, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ తోటే సరిపోతుంది. కానీ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో, ఎస్పెషల్లీ యూనో లైక్ 3-4 ఇయర్స్ బ్యాక్, ఒక 10 ఇయర్స్ నాన్ స్టాప్ గా అసలు హాలిడే వచ్చిందంటే చాలు, ఏదో ఒక ట్రావెల్ ప్లాన్ పెట్టుకోవడం, అలా రోడ్ మీదకి 7-సీటర్ కార్ వేసుకుని వెళ్ళిపోవడం అనమాట ఫ్రెండ్స్ తోటి. ఇదే పని ప్రతి హాలిడేకి, ప్రతి వీకెండ్ కి. సో ఐ హావ్ సీన్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హాలిడేస్. సో హాలిడే ట్రావెల్ ఎలా ఉంటుంది, ఆ రష్ ఎలా ఉంటుంది అనేది యూనో ఐ నో బెటర్. బట్ యా, సో అది ఎప్పుడైనా సరే అమెరికాలో కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అలానే ఉంటుంది. ఒక ఎయిర్పోర్ట్లనే కాదండి, రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ ద ట్రాఫిక్ మోడ్స్ విల్ బి జామ్ ప్యాక్డ్ అనమాట. బేసిక్ గా క్రూజెస్ కూడా చాలా రష్ ఉంటాయి, అండ్ క్రూజెస్ లో కూడా 1-2 సార్లు నేను ప్రయాణం చేశాను. సో ఇట్స్ బేసికలీ ది మోస్ట్ అవైటెడ్ హాలిడే కదా, ఎందుకంటే ఐ థింక్ జనవరి న్యూ ఇయర్ తర్వాత, దాని తర్వాత మనకు వస్తున్న ఫస్ట్ లాంగ్ వీకెండ్ ఇది. సో ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ వెయిటింగ్ అనమాట దీనికోసం. 5 నెలలు వెయిట్ చేసిన తర్వాత వచ్చిన లాంగ్ వీకెండ్ ని మనందరం మరి మన ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి జనరల్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటాము. అండ్ ఈ వీకెండ్ లో కూడా ఇంకా ఈ రోజు మరి కొద్ది సమయం మిగిలింది, మరి అలానే ఎంజాయ్ చేస్తూ అండ్ సేఫ్ గా మీ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లాలని మేమందరం ఆశిస్తున్నాం. శ్రేయ ఘోషల్ గారి స్పెషల్ లో మనం నెక్స్ట్ పాట వినిద్దాం. తొలి ప్రేమ సినిమా నుంచి ఇది నాకు చాలా ఇష్టమైన పాట. అల్లసాని వారు, విశ్వనాథ్ వారు, కాళిదాస్ వారు, త్యాగరాజు వారు అండ్ వారందరూ కూడా ఈ పాటలో ఉంటారు. ఇప్పుడు మనం ఈ పాట వినేద్దాం.

చాలా ఇస్మాయిల్ దర్బార్ గారి సంగీతంలో సంజయ్ లీలా బన్సాలి గారి దర్శకత్వంలో స్టార్ట్ అయిన శ్రేయా ఘోషల్ గారి సింగింగ్ ప్రస్థానం ఇంకా అలా అలా అంచెలంచెలుగా ఎదుగుతూ కొంచెం మరీ సెమీ క్లాసికల్ క్లాసికల్ సాంగ్స్ పాడుతున్న తరుణంలో ఎంఎం కీరవాణి గారు జిస్మ్ అనే సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు హిందీలో. ఎంఎం క్రీమ్ అని చలమణి అవ్వబడిన మన కీరవాణి గారు జిస్మ్ అనే చిత్రంలో సంగీత దర్శకత్వం వహించారండి. ఆ సినిమాలో శ్రేయా ఘోషల్ గారు పాడిన ఒక పాట ఉంటుంది, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ఆ పాట మనం 9 గంటల తర్వాత విందాం, మీనో టాప్ ఆఫ్ ది అవర్ లో. బట్ సూపర్ సూపర్ సాంగ్ అనమాట. అండ్ ఆ సాంగ్ తర్వాత శ్రేయా ఘోషల్ గారికి ఒక డిఫరెంట్ వర్సటైల్ సింగర్ గా ముద్ర పడిపోయింది అనమాట. కేవలం క్లాసికల్ సింగింగ్ కి లేకుంటే సెమీ క్లాసికల్ లేకుంటే భజన్ సింగింగ్ ఇట్లాంటి వాటికే కాకుండా షీ కెన్ సింగ్ ఎనీ సాంగ్ అండ్ ఎవ్రీ సాంగ్ అని చెప్పి జిస్మ్ సినిమాలోని జాదు హై నషా అనే పాట వారి ద్వారా వారు నిరూపించుకున్నారనమాట. ఆ పాట మనం కొద్దిసేపటి తర్వాత విందాం గాని. అండ్ చిరంజీవి గారు కంబ్యాక్ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో హరిహరన్ గారితో ఒక పాట పాడారు. ఇప్పుడు ఆ పాట నేను మీకు వినిపిస్తున్నాను. ఆ పాట హియర్ ఇట్ ఈస్.

ఖైదీ నెంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి గారి కంబ్యాక్ మూవీ అండ్ ఆ చిత్రం నుంచి మనం విన్న యు అండ్ మీ సాంగ్ శ్రేయా ఘోషల్ గారు హరిచరణ్ సారీ శ్రేయా ఘోషల్ గారు అండ్ హరిహరన్ గారు పాడిన ఆ పాట మనం వినేశాం. ఆల్రైట్, సో ఇందాక అన్నట్టుగా జిస్మ్ సినిమాతోటి తనకు ఒక వర్సటైల్ సింగింగ్ కూడా తెలుసు అని చెప్పి తనకి నిరూపించుకున్నారు శ్రేయా ఘోషల్ గారు. అండ్ దాని తర్వాత మున్నాబాయ్ ఎంబీబీఎస్ అండ్ ఆల్సో ఎల్ఓ సి కార్గిల్ గాని లేకుంటే ఇలాంటి హిందీ సినిమాలలో మంచి మంచి పాటలు పాడి మనల్ని అందరినీ అలరించారు. వివిధ రకాల మ్యూజిక్ డైరెక్టర్ తోటి వర్క్ చేశారండి. శంకర్ ఎహ్సాన్ లాయ్ గాని లేకుంటే అను మాలిక్ ఆర్ ఇస్మాయిల్ దర్బార్ అండ్ ఏఆర్ రెహమాన్ గారి సంగీతంలో అయితే అసలు ఎన్ని పాటలు పాడారో మనకి తెలియదు అన్నమాట. అండ్ ఎంఎం కిరవాణి గారు, ఇట్లా వర్సటాలిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్యలో పనిచేస్తూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు శ్రేయా ఘోషల్ గారు. ఐ మనోహరుడు అనే చిత్రానికి వారు పాడిన ఒక పాట బ్లాక్ బస్టర్ సాంగ్ అయింది. హరిచరణ్ అండ్ శ్రేయా ఘోషల్ గారి కాంబినేషన్ లో అనంత శ్రీరామ్ గారి రచన. ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఇందాక నేను అన్నట్టుగా ఏఆర్ రెహమాన్ గారి సంగీతంలో శ్రేయా ఘోషల్ గారు చాలా పాటలు పాడారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ సాంగ్స్. లెట్స్ లిజన్ టు దిస్ పూలనే కునుకేయమంటా.

0: ఓకే, మీరు విన్న పాట ఐ మనోహరుడు చిత్రం నుంచి పూలనే కునుకేయమంట. ఆల్ రైట్, సో ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు ఏమంటున్నారంటే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరన్నా విజిట్ చేస్తున్నా లేకుంటే మీకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలనుకున్నా సరే, ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ అండ్ అఫోర్డబుల్ ప్లేస్ టు కాంటాక్ట్ ఈస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ మినిట్స్ అంటే మనం చెప్పలేం కదా, హెల్త్ ఇన్సూరెన్స్ లేకుంటే ఏం జరుగుతుందో, ఎస్పెషల్లీ అమెరికాలో ఆర్ ఏ కంట్రీలో ఫర్ దట్ మ్యాటర్. You don't have to lose your confidence, or you don't have to have your job for insurance. Basically, you can purchase your insurance on your own with an affordable plan. So SNR insurance is there to help you out to find affordable coverage, and also this is for your family and quickly stress free as well. From health to travel, dental, vision and life insurance, if what type of ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ నీడ్స్ కావాలన్నా సరే, హెల్త్ కేర్ గానీ, ట్రావెల్ ఇన్సూరెన్స్ గానీ, డెంటల్ గానీ, విజన్ గానీ, లైఫ్ ఇన్సూరెన్స్ గానీ, దే గాట్ యూ కవర్డ్. అండ్ ద వెబ్సైట్ ఈస్ www.snrinsurance.com, ఆర్ ప్లీజ్ కాంటాక్ట్ దెమ్ ఎట్ 469-464-9864. ఈ రోజు మీరు వింటున్నారు DFW మార్నింగ్ వైబ్స్ విత్ గిరి రామరాజు. అండ్ ఈ రోజు అవినాష్ ఉండాలి, బట్ తను సెలవులో ఉన్నాడు కాబట్టి నేను ఒక్కడనే కార్యక్రమాన్ని అందిస్తున్నాను. మళ్లీ రేపు తను యథావిధిగా ప్రత్యక్షమవుతాడు. అండ్ ఈ రోజు మనం మెమోరియల్ డే హాలిడే సందర్భంగా స్పెషల్ శ్రేయా ఘోషాల్ గారి సెగ్మెంట్, వారు తెలుగులో అందించిన పాటలు, హిందీలో ఒకటి రెండు పాటలు కూడా విందాము. ప్రస్తుతానికి కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మరింత సమాచారం, మరిన్ని పాటలు, మరిన్ని మాటలు విందాం. ఈ ఉదయం 10 గంటల దాకా నేను మీతో పాటు ఉంటాను. స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: Ninth, Radio Surabhi, 107.9 FM, HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: extra knowledge though, neeku best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Manashanti, mental peace. మసాలా దోశ
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
2: రేడియో సిరబి రీవిజిట్.
3: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
0: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
4: I asked you to come to our place.
0: Our place, Indian cuisine.
2: Thank you for being in our journey.
5: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
0: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: వెల్కమ్ బ్యాక్. 9 o'clock, టాప్ ఆఫ్ ది అవర్. స్టూడియోలో సమయం 9:03:26. మీరు వింటున్నారు రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM, HD3, ది వన్ అండ్ ఓన్లీ ఓజీ తెలుగు స్టేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. మనం ఈ రోజున్నాం మెమోరియల్ డే స్పెషల్ సెగ్మెంట్. శ్రేయా ఘోషల్ గారి పాటలు వింటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాను. స్టూడియోలో ఇంకా నాకు నా షో ఎండ్ చేయడానికి 1 అవర్ సమయం ఉంది, కాబట్టి ఈ గంట కూడా మనం స్పెషల్ శ్రేయా ఘోషల్ గారి పాటలే వినిద్దాం. మీరందరూ హాయిగా అలా హాలిడే ఎంజాయ్ చేస్తూ, మార్నింగ్ కాఫీ సిప్ చేస్తూ పాటల్ని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ ట్రాఫిక్ అయితే లైట్ గానే ఉందండి, బట్ భానుడి భగభగ మాత్రం ఇప్పుడే అలా స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి ఓకే, 75 అలా ఉంది టెంపరేచర్, బట్ లేటర్ ఇన్ ద డే ఐ థింక్ ఇట్ విల్ టచ్ అరౌండ్ 85 to 90 ఆర్ ఈవెన్ 95 దాకా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం జస్ట్ స్టార్టెడ్ అనమాట. వాకింగ్ లు అలాంటివి ఏమన్నా ఉంటే ఇప్పుడే చేసేయండి, మళ్ళీ కొద్దిసేపటి సమయం తర్వాత టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ వాకింగ్ చేసే అవకాశం ఉండదు. అన్లెస్ అండ్ అంటిల్ యూఆర్ యూస్ టు ఇట్. ఇఫ్ యూఆర్ యూస్ టు ఇట్ దెన్ దట్స్ ఫైన్. అదర్వైజ్ పొద్దున్నే కొంచెం ఆ బ్రీజ్ అదేదన్నా ఉంటే ఇంకా నెక్స్ట్ ఒక 15-20 నిమిషాలు మాత్రమే ఉండబోతుంది. అండ్ ఇప్పుడే మీరు ఒకవేళ లేచుంటే, జస్ట్ అలా వాకింగ్ కి వెళ్లాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. అండ్ ఇంకొక అరగంట తర్వాత మాత్రం టెంపరేచర్ ఇంకా నడినెత్తి మీదకి ఆల్మోస్ట్ అలా వచ్చేస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి మాత్రం బాగానే ఉంది, 75-76 అలా ఉన్నా భగభగ మాత్రం జస్ట్ స్టార్ట్ అయిందనమాట. ట్రాఫిక్ ఇస్ స్టిల్ లైట్, హాలిడే కాబట్టి. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆఫ్టర్ 1 o'clock, 2 o'clock ఇట్ విల్ పికప్ అండ్ ఆల్ ద హైవేస్ అండ్ ఫ్రంటేజ్ రోడ్స్ విల్ గెట్ బిజీ బికాస్ people will be returning from their holiday. So edannunna sare morning time edanna shopping edanna unte 12:30 lope cheseyandi, so that you know you can avoid the today's evening rush hour traffic. So adanamata vishayam. Indaku manam anukunnattuga Shreya Ghoshal garu semi classical music కి సరిగ్గా సరిపోతారనే తరుణంలో జిస్మ్ అనే సినిమాలో ఎంఎం కీరవాణి గారు హిందీలో సంగీత దర్శకత్వం వహించిన జిస్మ్ అనే సినిమాలో ఒక పాట పాడారండి, ఆ పాట ఇప్పుడు మనం విందాం. ఈ పాటకి శ్రేయా ఘోషల్ వాయిస్ అండ్ ఆల్సో బిపాషా బసు గారి యాక్టింగ్ అండ్ డీలో మోరియో గారి యాక్టింగ్, ఈ మూడు కలిపితే దిస్ ఇస్ ఎ క్లాసికల్ బ్యూటిఫుల్ సాంగ్. చాలా ఇష్టమైన పాట, చాలా మందికి ఇష్టమైన పాట. ఈ పాట వినేద్దాం, లెట్స్ లిసన్ టు దిస్.

సాదన్నమాట. జిస్మ్ సినిమా నుంచి మనం విన్న జాదూ హై నషా హై అనే పాటతోటి వారు అలా వర్సటైల్ సింగర్ గా ఒక ముద్ర వేసుకున్నారు శ్రేయ ఘోషల్ గారు. ఇంకా దాని తర్వాత వచ్చిన సినిమాలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ పాట అసలు తన కెరియర్ లోనే ఒక యూనో ఆణిముత్యం లాగా నిలిచిపోయింది శ్రేయ ఘోషల్ గారి కెరియర్ లో. దీని తర్వాత వచ్చిన ఇంకా చాలా సినిమాలలో కూడా పాటలు పాడారు గాని ఇంకా అండ్ అఫ్ కోర్స్ యూనో చాలా చాలా అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. అండ్ వాటన్నిటి గురించి కూడా కొద్దిగా సమాచారం ఇస్తూ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకుని వెళ్దాం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ నెక్స్ట్ పాట వినేద్దాం. నెక్స్ట్ ఏ పాట పెడదాం? లెట్స్ సీ. ఆల్ రైట్, సో నెక్స్ట్ పాటకు సంబంధించి ఇది చాలా ఇది కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఇది ఏ పాట తెలిస్తే కాల్ చేయండి. ప్రీల్యూడ్ అందిస్తున్నాను. లెట్ మీ ప్లే ద ప్రీల్యూడ్. వాట్ సాంగ్ ఈస్ దిస్?

యా అదే పాట. ఏ పాట కాల్ చేసి చెప్పండి. స్టూడియో నంబర్ 972-636-1966. మనందరికి సుపరిచితమైన పాట. సడన్ గా అలా పొద్దున్నే వింటే గుర్తొస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ప్రీలియుడ్ మళ్ళీ వినిపిస్తున్నా. వాట్ సాంగ్ ఈస్ దిస్?

0: నమస్కారం అండి, రేడియో సురభి, మీ పేరు?
1: హలో అండి, నేను స్వప్న.
0: స్వప్న గారు, గుడ్ మార్నింగ్. హ్యాపీ మెమోరియల్ డే అండి.
1: హ్యాపీ మెమోరియల్ డే అండి.
0: థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం.
1: మీరు వినిపించిన పాట అది శ్రీరామరాజు నుండి, జగదానంద కారక.
0: సూపర్ అండి, వండర్ఫుల్ గెస్ట్. అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తప్పకుండా, మీకు స్పెషల్ ఇన్విటేషన్ వచ్చేసింది. మన రేడియో సురభి జాతరకి అటెండ్ అయిపోండి, అక్కడ కూడా సీతారామ కళ్యాణం ఉండబోతుంది. ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జూన్ 7 2026 అండి. ఖచ్చితంగా మీరు అటెండ్ కావండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. అండ్ ఆ పాట వినిద్దాం. చూసారా శ్రీరామ రాజ్యం సినిమా?
1: చూసానండి, చాలా బాగుంటది
0: కదా. చాలా బాగా తీశారు అండ్ బ్యూటిఫుల్ మూవీ. యా, అందులో ఈ పాట ఇంకా నెక్స్ట్ లెవెల్. లెట్స్ లిసన్ టు దిస్. థ్యాంక్స్ అండి. ఎస్, రైట్ ఆన్సర్ స్వప్న గారు. మీకోసం, మన శ్రోతలందరి కోసం కూడా, లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక. నేను పాడడం ఎందుకులేండి, శ్రేయ ఘోషాల్ అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతున్నప్పుడు మనం పాడే పాటలకి ఏ మూలకు బొద్దో కూడా తెలియదు. Let's listen to this beautiful number.

దట్ వాజ్ ఫ్రమ్ శ్రీరామ రాజ్యం. అండ్ సేమ్ థింగ్, అదే ఎక్స్పీరియన్స్ మీకు రేడియో సురభి జాతరలో కూడా ఉండబోతుంది, బికాస్ వీఆర్ కమింగ్ అవుట్ విత్ సీతారామ కళ్యాణం ఈవెంట్ ఇన్ అవర్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7, 2026. ఇన్ఫాక్ట్ ఆ కార్యక్రమంతో మన జాతర మొదలయ్యి ఇంకా అక్కడి నుంచి అంచెలంచెలుగా సాయంకాలం 7 గంటల దాకా ఒక స్పెషల్ సెగ్మెంట్ ఉండబోతుంది. దాంతో కార్యక్రమం ఎండ్ అవుతుంది. ఆ మధ్యలో చాలా చాలా ఉంటాయి. అండ్ అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కావాలంటే మీ అందరూ కూడా హెడ్ అవుట్ టు రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7, 2026. ఈసారి అవుట్డోర్స్ ఒక వర్షం కానీ లేకుంటే వెదర్ ఇబ్బందులు అలాంటివి ఏం లేవండి. ఈసారి మనం ఫ్రిస్కో ఫ్లయర్స్ లో చేసుకుంటున్నాము రేడియో సురభి జాతర. మన వేడుకగా జరుపుకుందాం జూన్ 7, 2026. అండ్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ ఉండబోతున్నాయి. ఆర్జే అవార్డ్స్ నేను కార్యక్రమం మొదట్లో చెప్పినట్టుగా మాకు ఓటేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆ ఓటింగ్ సరళి అంతా ముగిసి ఇప్పుడు ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచున్నాయి. మీ ఓట్లన్నీ భద్రంగా ఉన్నాయి. జూన్ 7 మాత్రమే లెక్కింపు మొదలవుతుంది. సాయంకాలం 4 గంటలకల్లా ఓటింగ్ సరళి ఆల్రెడీ తెలిసిపోయింది. ఎవరు ఎవరికి ఓటేశారు, ఎవరికి డిపాజిట్లు దక్కుతున్నాయి, ఎవరు గెలవబోతున్నారు అనేది జూన్ 7 మాత్రమే తెలుస్తుంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ కమ్యూనిటీ రికగ్నిషన్, మన కమ్యూనిటీకి సర్వ్ చేసిన ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్పెషల్ గా మనం సత్కరించుకోబోతున్నాం. అండ్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఇన్ అవర్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7, 2026. గురుకాంత్ అనే సినిమా, గురు యాక్చువల్లీ హిందీలో, దాన్ని గురుకాంత్ అని చెప్పి మీరు అనువాదం చేశారు తెలుగులో. ఆ చిత్రంలో శ్రేయ ఘోషల్ గారికి 3వ ఫిలింఫేర్ అవార్డు వచ్చిందండి ఒక పాటకి. ఆ పాట ఇప్పుడు మనం వినేద్దాం. జనరల్ గా వాన పాటలు అంటే మనకి ఈ పాట గుర్తుకు రాదు, బట్ దిస్ సాంగ్ హ్యాస్ గివెన్ ఎ బిగ్ బిగ్ యునో క్రెడిట్ టు శ్రేయ ఘోషల్ గారి సింగింగ్. లెట్స్ లిసన్ టు దిస్ మెరిసింది మేఘం సాంగ్ ఫ్రమ్ ద మూవీ గురుకాంత్.

0: వాట్ సాంగ్స్ అండ్ వాట్ లిరిక్స్ అండి. లిరిక్స్ తో పాటు ఈ పాటకి శ్రేయా ఘోషల్ గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు వస్తే, ఈ పాట కొరియోగ్రాఫ్ చేసిన సరోజ్ ఖాన్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. ఏకంగా ఎందుకు వచ్చింది అంటే వాటిలో ఉన్న మహిమ లాంటిది అనమాట. మరి ఇలాంటి పాటలు ఇప్పుడు వస్తున్నాయా? నాకైతే డౌటే అండి. నేనైతే అసలు కొత్త సినిమాలు కానీ ఇవి చూడడం అయితే కంప్లీట్లీ మానేశాను, అన్ఫార్చునేట్లీ ఫర్ వేరియస్ రీజన్స్. ఎక్కట్లేదు బేసిక్ గా, బట్ యా. సో ఈ పాటలో ఉన్న లిరిక్ గాని డాన్సింగ్ గాని అమేజింగ్. బ్రేక్ తర్వాత మిగతా 30 నిమిషాల కార్యక్రమం కంటిన్యూ చేద్దాం.
1: నేను మీ ఆర్పి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభియాని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏడుబి ఎక్స్యూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ అన్ని పన్నీర్ టిక్కా, వెచ్చని కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా?

0: डाइन इन टेक अवे और फुल सर्विस कैटरिंग।
1: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: రేడియో సిరవి రీవిజిట్. We have Shine Star Dental Care, our very own Telugu dentist. Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natukori Curries and much more. Peel Mar Indian Cafe.
4: Thank you for being in our journey.

All right, so those are three or four back-to-back songs, Andy, because those are all request songs. Nilala Shreya Ghoshal garu gurinchi information istu ala galagala vellipothunna kada madhyalo request songs play cheyadam marchipoyanu. So mana shrotalandari kosam kuda oka 3-4 songs var baadina telugu paatalu vinipinchanu, and that concludes our Shreya Ghoshal version. Manam karyakramamlo ending ki kuda vachesamu, and ee roju మెమోరియల్ డే సందర్భంగా డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో మనం శ్రేయా ఘోషల్ గారి గురించి మాట్లాడుకుంటూ అండ్ వెదర్ అప్డేట్స్, ట్రాఫిక్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. వెదర్ అండ్ ట్రాఫిక్ బోత్ ఆర్ ప్రెటీ మచ్ సెటిల్డ్. యూనో ఇందాక నేను చెప్పినట్టుగా ట్రాఫిక్ లైట్ గా ఉంది ప్రస్తుతానికి, కొంచెం సేపటి తర్వాత డెఫినెట్ గా మళ్ళీ ఇన్కమింగ్ ట్రాఫిక్ అయితే పికప్ అవుతుందండి. ఎందుకంటే మనందరూ యూనో వెకేషన్ తర్వాత మన అందరం స్వస్థలాలకు మళ్లీ చేరుకుంటాం కాబట్టి మళ్లీ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఈవినింగ్ మొదలవుతుంది. సో ఏదన్నా ఉంటే ఈ మధ్యాహ్నం వరకు షాపింగ్ అంతా చేసుకుని సరిగ్గా 1:30-2 వరకు ఇంటికి వచ్చేయండి. ఆరాంశ అయినో రెస్ట్ తీసుకోవచ్చు, రేడియో శ్రవ్య కార్యక్రమాలు వినొచ్చు. మంచి మంచి కార్యక్రమాలతోటి, మాటలతోటి, పాటలతోటి మా వ్యాఖ్యాతలం మేమందరం మీ ముందుకు వచ్చేస్తాము. అండ్ దీని తర్వాత నా తర్వాత కూడా కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అండ్ ఏ కార్యక్రమాలు ఏంటి అనేది మీరు అలా ట్యూనింగ్ అయ్యే ఉండండి. అండ్ అఫ్ కోర్స్ యూనో డ్రైవ్ టైమ్ ఉంటుంది, అండ్ దాని తర్వాత నాన్ స్టాప్ ఫన్ కూడా ఉంటుంది. సో ఆల్ ద వే అప్ టు 9:00 రేడియో సురభి కార్యక్రమాలు మీ ముందుకు అందిస్తాం, అండ్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం. ఆల్ రైట్, సో అండ్ నెక్స్ట్ ఇంకొక పాట వినేసి మనం కార్యక్రమాన్ని ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ ప్లే చేయబోతున్న పాట జై చిరంజీవ సినిమా నుంచి, హియర్ ఇట్ ఈస్.

0: జై చిరంజీవ చిత్రంతో నుంచి మీరు విన్న ఆ పాటతోటి కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాం. కంక్లూడ్ చేసే ముందు జై చిరంజీవ చిత్రం సినిమా 2005లో రిలీజ్ అయిందండి. 2017లో ఖైదీ నంబర్ 150 రిలీజ్ అయింది. ఎందుకు ప్రస్తావన తెస్తున్నా అంటే 2005లో చిరంజీవి గారి పిక్చర్ కి చిరంజీవి గారితో నటించిన యూనో సమీర భరద్వాజ్ గారికి వాయిస్ ఇచ్చిన ఈ పాటలో శ్రేయ ఘోషల్ గారు, 2017లో చిరంజీవి గారే నటించిన మెగాస్టార్ గారు నటించిన ఖైదీ 150 చిత్రంలో మీ మీ యు అండ్ మీ అనే పాటకి కాజల్ అగర్వాల్ కి మళ్లీ సాంగ్ లో వాయిస్ ఇచ్చారన్నమాట. 12 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 12 ఇయర్స్ అదే శ్రేయ ఘోషల్ అండ్ చిరంజీవి గారి సినిమాకి మళ్లీ పాట పాడారు. వాటే ఇది కదా, 12 సంవత్సరాల తర్వాత వారు పాడిన ఆ పాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్ మదిరా అండ్ మసాలా, మైత్రీస్ రెస్టారెంట్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ అండ్ అఫ్ కోర్స్ ఏటూబీ అడిఆర్ ఆనంద్ భవన్. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్పాన్సర్స్ లేకుంటే, శ్రోతలు లేకుంటే మేము ఇక్కడ నుంచి కార్యక్రమాలు అందించడం ఇంపాసిబుల్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టుడేస్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్. సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు, ఐ టాక్ టు యూ టుమారో.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 10 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్.
5: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఎప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 So see you all at Radio Surabhi Jatra on June 7th.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party aa leka jatra?
1: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda just trust Swadeshi.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీ. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?

0: Please address us again.
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
2: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrated cheskuntunnanduku chala happy ga undi. Mukhyanga mana telugu srotalandariki kuda Texas lo oka adbhutamaina platform Surabhi Radio Surabhi. Endukante deeni dwara meer music ki daggara avutunnaru, telugu ki daggara avutunnaru. Annitiki ento cheruvulo untu andarni connect chestu ee Radio Surabhi chestunna prayatnaniki munduga the head of the organization Roy Sir gariki pratyekanga abhinandistu. This is just the beginning. సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

వెంకటేశ్వర రాజేశ్వరి రేడియో తిరుపతి 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city-level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
4: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
5: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ స్టూడెంట్ ఇన్సూరెన్స్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్
6: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం దీనికి మీ సంజాషి ఏంటి
7: గిల్టీ యువర్ ఆనర్ గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్
6: ఎస్ ఒకరోజు బిర్యానీ అని ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని
7: ఎలా ఆగను మహాశయ ఎలా ఆగను
8: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
8: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
9: Namaskaram, I am singer Sri Krishna. Mundaga Radio Surabhi 4th anniversary sandarbhanga శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సర్భీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సర్భీ మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సర్భీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది
10: ఓ పాపా లాలి జన్

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కృతజ్ఞతాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: Virtuous Indeed, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
1: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
4: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: Radio Surabhi Revisit.
6: Paljivu mantuna.
5: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
7: Chala pagadanniga plan chesaranu ivanni.
8: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
9: Aya, Haleem, Rumali Roti, Natakodi Curries and much more. Peel Mar Indian Cafe.
5: Thank you for being in our journey.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ఎన్నెల చేస్తున్నాను రాజేశ్వరి. 7 సంవత్సరాలు దిగ్గా పూర్తి సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటామారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Radio Surabhi Revisit.
3: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
4: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
2: Thank you for being in our journey.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అండ్ శ్రీకృష్ణ విలాస్ ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్ 469-269-6476.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
1: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సెరభీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జై.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: Next week, my office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting?
1: 5K anukuntunna.
0: But koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
2: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
3: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ వాచింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th anniversary అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నాన్న మమ్మ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ, థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey, you! What's your candle?

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: రేడియో సురభి రివిజిట్.
7: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
8: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
9: ఐ ఆస్క్డ్ యు టు కమ్ టు అవర్ ప్లేస్,
8: అవర్ ప్లేస్ ఇండియన్ కుజీన్. థ్యాంక్ యూ.

0: கனக கனக கமனியம், அனக அனக ரமணியம், சீதாராம கல்யாண வைபோகம். ஜூன் 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 ఆర్ ఈమెయిల్ అట్ admin@radiosurabhi.com.
1: రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీకు అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాల్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com or call 8.

ఒకరొకరు స్వభావినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమ్యస్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీస్ ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీస్ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగస్టివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ ది పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఇట్ ఫర్ మీ, థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Manashanti. Mental peace. మసాల దోశ
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
5: అన్ని పెట్టుకున్నానరా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

అమ్మ ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటిని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభీ మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభీ రాజేశ్వర్ గారు.
1: రేడియో సెరభీ 4 సంవత్సరాలు ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్యం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ.

0: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోఫీ అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: restaurant ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K anukuntunna. But koncham mood baagunte inka ekkuva avachu. Idi office party aa leka jatra? Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
2: Hi, name is Aarti Patnaik. America lo motta modati 24/7 radio. Radio Srubiyani. Kotta frequency tosnaru ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Srubi.
3: You are listening to Radio Srubi 107.9 FM HD3.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: రేడియో సురభి రీవిజిట్. మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయ్ చంపేస్తున్నాయి.
7: Check out the retail glow probe.
8: Touchwell water systems to understand the vital role water plays in your life.
9: Thank you for being in our journey.
10: గంగరాజ సంస్థ రాజేశ్వరి. రేడియో సురభి 4 సంవత్సరాలు విజయంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట బాగుంటుంది. ఓ పాపాలాలి జన్

0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మండే వచ్చేసింది, మళ్ళీ వాసి వచ్చేసింది. మీరు వింటున్నారు సురభి డిటూర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, డాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరికి వెరీ హ్యాపీ మెమోరియల్ డే. అందరూ లాంగ్ వీకెండ్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నేనైతే హ్యాపీ హ్యాపీగా, అసలు టైం అలా వెళ్ళిపోతుంది. ఏమో లాంగ్ వీకెండ్ అనుకుంటాం కానివ్వండి, అట్లా పరుగు పరుగున అయిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడే అయిపోయిందా, మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలా? కాకపోతే ఒక్కటే చిన్న లీనియన్స్ ఏంటంటే, ఇంకా కిడోస్ కి హ్యాపీగా హాలిడే స్టార్ట్ అయిపోయాయి పిల్లలందరికీ. సో వాళ్ళకి ఫన్ను, మనకి ఫ్రస్ట్రేషన్ ఆబ్వియస్లీ కదా. సో మరి ఏం చేశారు, ఏం జరుగుతుంది, వీకెండ్ ఎలా జరిగింది? అండ్ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళి ఇలా రిటర్న్ అవుతుంటే, మళ్ళీ మీ హోమ్స్ కి వచ్చేస్తుంటే కనుక సరదాగా హ్యాపీగా మా రేడియో సురభి వింటూ మీరైతే టైం పాస్ చేసేయచ్చు. ఎందుకంటే మీకు అసలు జర్నీ చేసినట్టు కూడా అనిపించదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మెమోరియల్ డే సందర్భంగా కొంచెం మాట్లాడుకుందాం మెమోరియల్ డే గురించి. సో అందరికీ తెలిసినట్టుగా ఇట్స్ యుఎస్ ఫెడరల్ హాలిడే అబ్జర్వ్డ్ ఆన్ లాస్ట్ మండే ఆఫ్ మే. సో ఎప్పుడైనా మన మండే రోజే పడుతుంది అన్నమాట మెమోరియల్ డే. అది మన స్పెషాలిటీ, ఎందుకంటే ఆ రోజు మనం షో చేస్తాం కాబట్టి. సో డెడికేటెడ్ టు హానరింగ్ అండ్ మార్నింగ్ ద మిలిటరీ పర్సనల్ హూ డైడ్ వైల్ సర్వింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నమాట. సో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఒక డే వాళ్ళకి డెడికేట్ చేయడం రియల్లీ గ్రేట్. కానీ అందరూ ఇలా ఊపిరి పీల్చుకుంటూ హ్యాపీగా ఉన్నాము అంటే డెఫినెట్ గా ద క్రెడిట్ గోస్ టు ఆల్ ద ఆర్మీ ఫోర్సెస్ పీపుల్ హూ ఇస్ యాక్చువల్లీ యునో మనల్ని అందరినీ కాపాడుతున్నందుకు. ఒక్క యుఎస్ లోనే అనే కాదు, ఇండియాలో అనుకోండి, ఎక్కడైనా కూడా వాళ్ళు లేకపోతే అసలు అందరూ అలా గుండెల మీద చేతులు పెట్టి పడుకోవడం అసాధ్యం. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎగ్జాజరేటింగ్. సో అందరికీ ఒక సెల్యూట్, ఒక టేక్ అబౌ చెప్తూ ఒక మంచి సాంగ్ తో అయితే మనం షో స్టార్ట్ చేసేద్దాం. అట్లీస్ట్ డెడికేటింగ్ ది స్పెషల్ సాంగ్ ఫర్ ఆల్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎవరైనా మీ ఫ్యామిలీలో కూడా వెటరన్స్ కానీ ఆర్ మిలిటరీ సర్వీసెస్ లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ పాట వాళ్ళకైతే డెడికేట్ అయిపోతుంది. సో ఎంజాయ్ దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసినట్టుగా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఈ మూవీలోంచి ఈ పాట

రైట్. సో ఎన్నిసార్లు ఈ పాట విన్నా కూడా అలా గూస్ బంప్స్ వస్తాయి కదా, అంటే ఆబ్వియస్లీ, ఎందుకంటే మనలోని నర నరాల్లో ఆ దేశభక్తి అవన్నీ ఎక్కడికి పోవు. మనం ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మన దేశభక్తి మన నర నరాల్లో ఉంటుంది. కాబట్టి అసలు ఆ పాట వింటుంటే ఒక టైప్ ఆఫ్ ఏమంటారు, కమాన్ కమాన్ అన్న ఆ కసి వస్తూ ఉంటుంది కదా. బట్ ఎనీవేస్, ఎప్పుడైతే ఈ పాట విన్నా కూడా అసలు నాకైతే అరే మళ్ళీ వచ్చిందా అని అయితే అనిపిదేం, అబ్బా మళ్ళీ వచ్చిందా అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు ఒకవేళ కనుక డ్రైవ్ చేస్తూ ఉంటే మీ అందరికి తెలుసు 107.9 FM HD3 లో మా మాటలు పాటలు వినొచ్చు. లేదు మీరు ఒకవేళ ఈ బ్యూటిఫుల్ వెదర్ లో అలా వాక్ ఎంజాయ్ చేస్తూ, ఒకవేళ మీ హెల్త్ కాన్షియస్ గా ఉండి జిమ్ లోనో గిమ్ లోనో ఉంటే కనుక మా రేడియో సురభి యాప్, మీ చాలా లైట్ వెయిట్ యాప్ అనమాట, మీ ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్లలో హ్యాపీగా అఫ్కోర్స్ ఆల్రెడీ వేసేసుకుంటారు. ఒకవేళ ఇంకా ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ దాని త్రూ కూడా మా మాటలు పాటలు వినేసేయచ్చు. లేదు అంటారా రేడియో .com వెబ్సైట్ లోకి వెళ్ళిపోతే మా మాటలు పాటలు అగైన్ మీరు ఎంజాయ్ చేసేయచ్చు. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసే రోజు ఇంకా దగ్గరలోకి వచ్చేస్తుంది. June 7th ఈజ్ అ బిగ్ డే ఫర్ అస్, ఎందుకంటే 4th season ఆఫ్ రేడియో సురభి జాతర ఇస్ కమింగ్ అప్. సో మేమైతే చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం, ఎందుకంటే ఈసారి స్పెషల్ స్పెషల్ థింగ్ ఏంటి అంటే శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట వారి సౌజన్యంతో జరుగుతుంది. అండ్ డెఫినెట్గా ఇది చాలా శుభ సూచకం, ఎందుకంటే సాక్షాత్తు భద్రాచలం నుండే రాముల వారి ఉత్సవ విగ్రహాలు అండ్ భద్రాచలం నుండే ఆచార్య గారు వాళ్ళందరూ వచ్చి చేస్తున్నారనమాట, పూజారి గారు వాళ్ళంతా. అండ్ మెగా కోలాటం యాజ్ యూజువల్ ఎప్పుడు ఉంటుంది, బట్ దిస్ టైమ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో డెఫినెట్ గా వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఒకళ్ళు చేసుకుని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే, ఎందుకంటే ఈ వీక్ ఐ థింక్ మండే అండ్ వెన్స్డే ఆర్ ద లాస్ట్ ఆన్లైన్ క్లాసెస్ దట్ ఆర్ కండక్టింగ్ అనమాట ఫర్ మెగా కోలాటం. సో వీఆర్ ఐ వెరీ ఎక్సైటెడ్. అలాగే చాలా చాలా ఉండబోతున్నాయి ఇవాళ ఈసారి, ఎందుకంటే డెలిషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్ అందరికీ తెలిసినట్టుగా. కాకపోతే ఐ థింక్ లాక్ అయిపోయింది అనుకుంటా, ఇంకా ఇప్పుడు ఓట్ చేయడానికి ఉందో లేదో ఐ డోంట్ థింక్ సో. బట్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ ఆర్ స్టిల్ ఓపెన్, సో యూ కెన్ నామినేట్ ఎనీ సమరిటన్. ఇప్పుడు మనము ఇవాళ మెమోరియల్ డే గురించి మాట్లాడుతున్నాం కదా, అలాగే మన మధ్యలో అలా అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉంటారు, దేశానికి కాదు మన కమ్యూనిటీకి, మన దగ్గరలో ఉండే వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా హెల్ప్ చేసే వాళ్ళని డెఫినెట్ గా మనం సత్కరించుకోవాలి. సో అలాంటి ఒక అవకాశం కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్. సో వాళ్ళకు కూడా మీరు నామినేట్ చేసేయచ్చు. అలాగే డాజ్లింగ్ ఫ్యాషన్ షో ఉండబోతుంది, స్టార్ట్అప్ స్ట్రీట్ ఉంటుంది, ఒక గ్రాండ్ రివీల్ ఉండబోతుంది. టు బి ఆనెస్ట్ యాజ్ ఎన్ ఆర్జే మాకు కూడా తెలియదు ఏంటా గ్రాండ్ రివీల్ అనేది. సో మీతో పాటే మేము కూడా ఆరు చూసి మెస్మరైజ్ అవ్వబోతున్నాం బేసికలీ. సో ఓన్లీ హ్యాండ్ఫుల్ కూడా అనను, ఓన్లీ ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు అనమాట, ఒకరికో ఇద్దరికో తెలుసు ఆ గ్రాండ్ రివీల్ ఏంటి, ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ దాన్ని మేనేజ్ చేయాలి కాబట్టి. బట్ మిగతా ఎవరికి, మా ఎవరికి కూడా తెలీదు. సో వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ వన్ రూ విచ్ ఇస్ అండర్ www.com radiosurabhi.com/RSJ radiosurabhi jatra. ఫర్ స్పాన్సర్షిప్స్ యూ కెన్ కాల్ ఇస్ ఎట్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ admin@radiosurabhi.com. మన జాతరని మన వాడుకలాగా జరుపుకుందాం, వేడుక మన వేడుకలాగా జరుపుకుందాం. మరి నేను ఇవాళ వస్తూ ఉంటే నాకు ఒక ఫాల్గుని పాట గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ పాట అయితే మీకోసం వేస్తా. ఇందులో ఒక హీరోయిన్ కూడా ఉంటారు, అంటే తెలుగులో చాలా మూవీస్ చేశారు ఆవిడ. ఆవిడ ఎవరో తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 972-636-1966. హియర్ వి గో, ఫాల్గుని పాటకు సాంగ్.

ఓకే, అసలు చాలా మందికి ఎస్పెషల్లీ 90s వాళ్ళందరికీ పాట ఒక ఎమోషన్ కదా. ఇదొకటి మైనే పాయలహే చెన్కాయే, అది కూడా విందాం కాసేపటి తర్వాత. మరి వెంట వెంటనే కాకుండా ఆ పాట కూడా వేస్తాను. బట్ మనము ఒక గత కొన్ని వారాలుగా ఒకటి సెగ్మెంట్ ఆడుతున్నాం కదా, ప్రతి మొదటి గంటలో, ఏంటి అంటే మూవీ డిటెక్టివ్. సో మూవీ డిటెక్టివ్ టైటిల్ ఎవ్రీ వీక్ ఒకరికి ఇచ్చేస్తున్నాను. దానికి సంబంధించినది ఏంటి అంటే గేమ్. నేను ఒక మూవీకి సంబంధించిన క్లూజ్ ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్క పాటకి ఒక్కొక్క క్లూ ఇస్తాం. సో ఎవరైతే ఆ తక్కువ క్లూస్ తో అంటే ఫస్ట్ ఎవరైతే కనబడతారో దే విల్ బి గివెన్ యాజ్ అ మూవీ డిటెక్టివ్ ఫర్ దట్ వీక్ అన్నమాట నా షోలో. సో ఇవాళ ఇస్తున్న ఫస్ట్ క్లూ ఏంటి అంటే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి ఉమా మహేశ్వర్ రావు, హూ డస్ పిహెచ్డి. దట్ ఈస్ ద ఫస్ట్ క్లూ. ఉమా మహేశ్వర్ రావు హూ డస్ ఎ పిహెచ్డి, దాట్ ఈస్ ద ఫస్ట్ క్లూ. సో ఎవరికన్నా తెలిస్తే ఫస్ట్ క్లూతోనే దాట్ వుడ్ బి ఆసమ్. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఒకళ్ళు తెలియకపోతే ఈ పాట తర్వాత నేను ఇంకొక క్లూ యాడ్ చేసేస్తాను. సో ఇంకొకసారి క్లూ ఏంటి అంటే ఉమా మహేశ్వరరావు ఆయన పిహెచ్డి చేస్తారు ఈ మూవీలో.

0: ఓకే, మరి నాకు అసలు ఫస్ట్ క్లూకే ముగ్గురు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు, హారిక గారు, సుగాత్రి గారు, సందీప్ గారు. సో హారిక గారు, యూ విల్ బి గివెన్ యాజ్ ఎ మూవీ డిటెక్టివ్. బట్ యెట్ ఐ ఓకే, మనకు ఒక కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, వినపడుతుందండి? ఫర్ సమ్ రీజన్ ఆన్ ఎయిర్ రావట్లేదు, బట్ దట్స్ ఓకే, మీరు మళ్ళీ కాల్ చేయొచ్చు. బట్ ఎస్, నేనైతే ఇంకా అది ఇంటాక్ట్ అలాగే ఉంచుతాను క్వశ్చన్ ని. సో నేను అడుగుతున్నా, హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. హర్ష గారు, ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి హర్ష గారు.
1: మీరు అడిగిన మూవీ నిన్ను కోరే అనుకున్నానండి.
0: అరే, మీరు కూడా కరెక్ట్ గా చెప్పేశారు, ఆసమ్. అసలు ఒక్క క్లూ ఇలాగా ఇప్పటికి మీరు నాలుగో కాలర్ కరెక్ట్ గా చెప్పడం,
1: అలా ఉన్నారు స్మార్ట్ గా
0: మీరందరు కదా, కరెక్ట్.
1: మీరు అలా చేశారనుకోండి, స్మార్ట్ చేశారు, యాక్టివేట్ చేశారు.
0: ఎందుకండి, మాకెందుకండి క్రెడిట్, మీదే. మీరందరూ కరెక్ట్ గా చెప్పారు కాబట్టి మీదే క్రెడిట్. సో నెక్స్ట్ క్లూ అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆన్ ఎయిర్ లో ఆన్సర్ వచ్చేసింది కాబట్టి. సో ఎస్, నిన్ను కోరి ఉమా మహేశ్వరరావు, పిహెచ్డి అనగానే అలా కనిపెట్టేశారు, సూపర్ సూపర్ సూపర్. సో ఎస్, నేను ఇంకా నెక్స్ట్ క్లూలు వైజాగ్ అండ్ అమెరికాలో జరుగుతుంది మూవీ అంతా. నెక్స్ట్ క్లూ వచ్చేసి ఇందులో ఇంకా క్యారెక్టర్స్ నేమ్ అరుణ్ అండ్ పల్లవి, ఇవన్నీ అలా లైన్అప్ చేసుకుని పెట్టుకున్నాను. బట్ మన వాళ్ళు ఒక్క క్లూ చాలు వాసి, మాకు ఇంకా అక్కర్లేదు, నువ్వు అంత ఆయాస పడిపోద్దు అని చెప్పేసి అలా ఈజీగా చెప్పేశారనమాట. ఎనీవేస్, సో హరిక గారు, యూ ఆర్ ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ దిస్ వీక్. మరి మీరు అడిగినట్టుగా ఫాల్గుని పాతక్ గారి ఇంకొక పాట వస్తుంది, ఎంజాయ్ ది సాంగ్. అండ్ ఈ తర్వాత మనము బ్రేక్ లోకి వెళ్ళిపోతాం. బ్రేక్ తర్వాత ఐల్ బి రైట్ బ్యాక్.

0: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తాం. థ్యాంక్ యూ.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.

0: వాడే సాంగ్ కదా. యాక్చువల్ గా నేను ఇవాళ ఎప్పుడు ఈ పాట ఎక్కువ వేస్తూ ఉంటాం కదా, నిన్ను కోరిలో వేరే పాట ఇద్దాం అనుకున్నాను. బట్ సుగాత్రి గారు, యాజ్ యూ రిక్వెస్టెడ్ యువర్ సాంగ్ కేమ్ ఆన్ ద ఎయిర్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది సాంగ్. మరి ఇప్పుడు నేను ఒకటి చెప్దాం అనుకున్నాను. ఏంటి అంటే, ఎలాగో నాని గారి మూవీ గురించి అడిగాం కదా ఇవాళ మూవీ డిటెక్టివ్ లో, సరదాగా ఓన్లీ నాని మూవీస్ మీదే నేను కొన్ని పొడుపు కథలు లాంటివి అడుగుతా. సో దట్ అంటే సింగిల్ లైనర్ లో ఎవరు చెప్తారో చూద్దాం, ఓకేనా? ప్రయత్నం చేస్తూ చనిపోతే, ఆ సినిమా ఏది? నానిది. అన్ని మూవీలు కూడా నానికి సంబంధించిన క్లూవే. సో మీకు ఈజీగా ఏ మూవీ అని ఆలోచించక్కర్లేదు, నాని మూవీస్ లోంచి ఆలోచిస్తే చాలు. సో ప్రయత్నం చేస్తూ చనిపోతే ఆ మూవీని ఏమంటారు తెలిస్తే కాల్ చేయండి 9726361966. అండ్ మనకి ఫాల్గుని పాతకి ఇంకొక రిక్వెస్ట్ కూడా వచ్చింది. ఐ థింక్ దీని తర్వాత ఇంక నేను అన్ని తెలుగు వేస్తా, ఐ ప్రామిస్. సో దిస్ ఈజ్ ద సాంగ్. ఐ థింక్ ఇది యాక్చువల్ గా ఫాల్గుని పాతక్ అనగానే 90s and 80s వాళ్ళందరికీ ఒక ఎమోషన్ కదా, ఎస్పెషల్లీ అప్పట్లో కాలేజెస్ లో, యాన్యువల్ డేస్ లలో, అండ్ ఏదన్నా ఈవెంట్స్ లో డెఫినెట్ గా. ఓకే, లెట్స్ టేక్ ఎ కాలర్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హర్ష గారు. చెప్పండి హర్ష గారు.
1: మీరు అడిగిందని మూవీ జెర్సీ అండి.
0: జెర్సీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆసమ్, థ్యాంక్ యూ అండి. ఎస్, జెర్సీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఈ పాట తర్వాత మనం నెక్స్ట్ క్లోలోకి వెళ్ళిపోదాం. అండ్ అలాగే ఇవాళ ఒకరి బర్త్డే కూడా ఉంది, మనం అది కూడా మాట్లాడదాం. బట్ దీని తర్వాత ఎంజాయ్ ద సాంగ్.

అసలు ఈ పాటలన్నీ వింటుంటే అలా నాస్టాల్జియాలోకి వెళ్ళిపోయినట్టుంది కదా. అండ్ యాక్చువల్ గా నాకు శివ గారు కాల్ చేసి ఇంకొక మూవీ కూడా గుర్తు చేశారు. యాక్చువల్ గా రెండు మూవీలు వస్తాయి నాని గారి కోవకి. అంటే నేనేమడిగాను, ప్రయత్నం చేస్తూ చనిపోతే అన్న. యాక్చువల్ గా భీమిలీకి కరెక్ట్ యాప్ట్ ఇది. సో భీమిలీ కబడ్డీ జట్టు చనిపోతారని తెలిసి ప్రయత్నిస్తే అది జెర్సీ, కాకపోతే రెండిట్లో చనిపోతారు కాబట్టి దట్స్ ఓకే. రెండి కరెక్ట్ ఆన్సర్స్ కింద ఇచ్చేస్తా నేను. నెక్స్ట్ చనిపోయాక కూడా ప్రయత్నిస్తే, ఇప్పుడు మీరు ఇందులో అనుకుంటే కామన్ వర్డ్ ప్రయత్నిస్తే అని వస్తుంది. సో నాని మాత్రమే కాదు, క్వశ్చన్ లో ప్రయత్నించడం కూడా కామన్, అది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. సో చనిపోయాక కూడా ప్రయత్నిస్తే అది ఏ సినిమా? అఫ్ కోర్స్ మీ అందరు తెలిసినట్టుగా దట్ ఈస్ అగైన్ నానీస్ ఫిల్మ్. సో ఒకవేళ మీకు తెలిస్తే 972-636-1966. అండ్ ఇప్పుడు శివ గారు పెద్ద మూవీ నుండి రీసెంట్ పాట అడిగారు. సో మీకోసం శివ గారు ఎంజాయ్ ది సాంగ్.

ఆల్రైట్, మరి మనకైతే హర్ష గారు, సుగాత్రి గారు కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు. చనిపోయిన తర్వాత కూడా ప్రయత్నిస్తే దట్ ఈజ్ నన్నదర్ దాన్ ఈగా, ఈగా మూవీ అన్నమాట. మరి ఒక్క చిన్న ప్రకటన విన్నాక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేను అడిగేస్తాను. సో ఏ టు బి అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్, ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంకీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏ టు బీ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్. విజిట్ ఏ టు బీ టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345, దట్ ఈస్ 214-872-2345. మరి సమ్మర్ అనగానే మనకి ముందు మాగాయ పచ్చళ్ళు, ఆవకాయ పచ్చళ్ళు, అబ్బా అసలు అలా తలుచుకుంటేనే నోట్లో నీరు వచ్చేస్తూ ఉంటుంది కదా. ఐ హోప్ యు ఆర్ ఆల్ గెట్టింగ్ కొత్త కొత్త ఆవకాయ ఫ్రమ్ ఇండియా టు ఎంజాయ్ యువర్ టేస్ట్ బడ్స్ అనమాట. అలాగే ఏ టు బిలో కూడా మీకు అలాంటివన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ద పికిల్, ట్రై స్ట్రెయిట్లీ గో టు ఏ టు బి ఫ్రిస్కో ఆర్ లిటిల్. ఓకే, మరి నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదామా. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, ఓకే, కిడ్నాప్ అయిన అమ్మాయి కోసం ప్రయత్నిస్తే అదే మూవీ. అగైన్ ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం మనం అన్ని నాని మూవీస్ గురించే కొన్ని పొడుపు కథలు లాగా అడుగుతున్నాం అనమాట. సో ఇందాక ప్రయత్నిస్తూ చనిపోతే అండ్ చనిపోయాక ప్రయత్నిస్తే అవన్నీ అడిగాం, ఈగా అండ్ భీమిలి, జెర్సీ ఇవన్నీ అయిపోయాయి. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, కిడ్నాప్ అయిన అమ్మాయి కోసం ప్రయత్నిస్తే అదే మూవీ నానిది. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ బై హర్ష గారు మీకోసం, ద లేటెస్ట్ సతీ లీలావతి మూవీ నుంచి ఈ పాఠం.

మధురంగా ఉంది కదా నిజంగా పాట, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం విన్నాను, ఐ ఎంజాయ్డ్ దట్ సాంగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద సచ్ ఎ లవ్లీ రిక్వెస్ట్ సాంగ్. మరి నాకైతే ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేయలేదు, సో నేను ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తా. కిడ్నాప్ అయిన అమ్మాయి కోసం ప్రయత్నిస్తే అది నానిది ఏ సినిమా? అండ్ ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను, ఎందుకు ప్రయత్నిస్తాడో మర్చిపోతే, ఎందుకు ప్రయత్నిస్తున్నాడో కూడా మర్చిపోతే అదేం సినిమా? సో ఈ రెండు క్లూకి ఆన్సర్ తెలిస్తే కాల్ చేసేయండి. కిడ్నాప్ అయిన అమ్మాయి కోసం ప్రయత్నిస్తే అది ఏ సినిమా, అండ్ అలాగే ఎందుకు ప్రయత్నిస్తున్నాడో మర్చిపోతే అదేం సినిమా? సెకండ్ క్లూ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీ అన్నమాట, నాని మూవీస్ లో. ఎందుకో ఐ రియలీ లవ్ దట్ ఫిల్మ్, అంటే ఎన్నిసార్లు చూసినా నాకు అసలు బోర్ కొట్టదు. ఓకే, నీకేం చేస్తే మాకేంటి, ముందు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మేము చెప్పేస్తాము అంటారా? మరి ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేసేయండి. మీ చేయాల్సిన నెంబర్ 9726361966. అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ సాంగ్ వినేద్దాం. ఈ పాట తర్వాత విల్ గోయింగ్ టు ద బ్రేక్, అండ్ బ్రేక్ తర్వాత విల్ టాక్ మోర్ ఆఫ్టర్ ద బ్రేక్. మరి మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, మీరు వింటున్నారు రేడియో సురభి, మనం 7.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
7: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

ఓకే, వెల్కమ్ టు సురభి డిటూర్. మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవి. అండ్ మనమైతే ఆల్రెడీ మొదటి గంట కంప్లీట్ చేసేసుకున్నాము, సక్సెస్ఫుల్ గా రెండు గంటలకు వచ్చేసాం. మరి ఇందాకైతే నేను అడిగిన రెండు క్వశ్చన్ ని కమలా గారు ఒక్కరి నాకు రెండు సమాధానాలు చెప్పారు. ఒకటి, కిడ్నాప్ అయిన అమ్మాయిని ప్రయత్నిస్తే ఆ మూవీ వచ్చేసి కృష్ణార్జున యుద్ధం. కొందరు కృష్ణగాడి వీర ప్రేమ గాథ అన్నారు, ఇంకొకరు శ్యామ్ సింగ్ రావు అన్నారు. కానీ కాదు, కృష్ణార్జున యుద్ధం. అండ్ అఫ్ కోర్స్ ప్రయత్నించడం మర్చిపోతే అఫ్ కోర్స్ దట్ ఈస్ నథింగ్ బట్ భలే భలే మగాడి ఓయ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే యాక్చువల్ గా చాలా ఉన్నాయి, బట్ సరదాగా నేను ఇప్పుడు ఇంకా క్వశ్చన్ లాగా అడగను, ఎందుకంటే విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్ కాబట్టి. ఏంటి అంటే, శనివారం రోజు మాత్రమే ప్రయత్నిస్తే అది సరిపోదా? శనివారం డబ్బుల కోసం ప్రయత్నిస్తే అది పైసా? సప్లైస్ పాస్ చేసిన ఇన్విజిలేటర్ కూతుర్ని లవ్ చేయడానికి ప్రయత్నిస్తే అది నేను లోకల్? ఇంకొకటి, చనిపోయే కూతుర్ని బ్రతికి ఉండేలా ప్రయత్నిస్తే అది హాయ్ నాన్న? సో ఇలా ఇంకా చాలా ఉన్నాయి. రౌడీని మార్చడానికి ప్రయత్నిస్తే అది దేవదాసు. అలా చాలా చాలా మూవీసే ఉన్నాయి నాన్నగారి గురించి. అన్నిట్లో కామన్ ఏంటంటే ప్రయత్నించడం. సో ప్రయత్నిస్తూనే ఉండేవాళ్ళు మన నాచురల్ స్టార్ నాని, అదనమాట సంగతి. మరి నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఏంటి అంటే, ఇవాళ కొన్ని లైక్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అరౌండ్ ద వరల్డ్ మీతో షేర్ చేద్దాం అనుకున్నా. ఈ గంట మనం కొంచెం అలా నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. అంటే ఎప్పుడు ఏదో ఒకటి ఫన్నీ గేమ్ ఆడుతూనే ఉంటాం కాబట్టి ఇవాళ ఫర్ ఎ చేంజ్, మెమోరియల్ డే కదా, కొంచెం డిఫరెంట్ గా ఆడదాము అని చెప్పేసి, ఐ మీన్ మీతో మాట్లాడదాము అని చెప్పేసి. ఓకే, సో ఇవాళ నేను మీతో షేర్ చేయాలనుకున్న ఫస్ట్, అంటే ఇది నాకైతే చాలా ఏమంటారు డిఫరెంట్ గా అనిపించింది ఈ ఫ్యాక్ట్, ఎందుకంటే నాకు ఇంతకు ముందు తెలియదు అనమాట. ఏంటి అంటే, మనం ఇప్పటి వరకు కూడా టాలెస్ట్ మౌంటైన్ ఆన్ ద అర్త్ ఏమనుకున్నాం, మౌంట్ ఎవరెస్ట్ అందరికి తెలిసినట్టుగా కదా, కానీ మౌంట్ ఎవరెస్ట్ కాదంట టాలెస్ట్ మౌంటైన్ ఆన్ ద అర్త్. ఎందుకంటే మౌనా కియా అండ్ మౌనా లోవా అనేది ఇన్ హవాయిలో ద ట్విన్ వాల్కెనోస్ అంట, ఆర్ ద టాలర్ దాన్ మౌంట్ ఎవరెస్ట్ యాజ్ 4.2 kilometers ఆఫ్ దేర్ హైట్ ఇస్ సబ్ మర్జ్డ్ అండర్ వాటర్. The twin volcanoes measure a staggering 10.2 kilometers in total. So compared to Everest Paltry, వచ్చేసి 8.8 kilometers, బట్ ఇది వచ్చేసి 10.2. కాకపోతే ఇది అండర్ వాటర్ లో సబ్మర్జ్డ్ అయ్యి ఉండడం వల్ల మేబీ దే మే నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ టాలెస్ట్ మౌంటైన్, బట్ దిస్ ఈస్ అ ఫ్యాక్ట్ అంట. సో ఇది నాకు తెలియదు, నేను అంటే నేను కనుక్కున్నది కాదు, అలా చెప్పారనమాట. సో అది మీతో షేర్ చేయాలనుకున్నాను. మీకు ఒకవేళ ఇంకా ఇలాంటివి ఏమన్నా షేర్ చేయాలి అనిపిస్తే నాకు కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి ఇప్పుడైతే ఒక పాట వినేసి రండి, దీని తర్వాత మనం థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ అయితే అడిగిద్దాం ఈ రోజుకి.

0: సో హ్యాపీ మూవీ నుంచి అయితే ఈ పాట వినేశారు కదా, అందరు కూడా ఇలా హ్యాపీ హ్యాపీగా ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నా. మరి ఇప్పుడు మనమైతే ఒక థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ ఏంటి ఇవాళ అంటే, యాక్చువల్ గా నేను ఒకటి అనుకున్నాను కానీ అది ఇప్పుడు నాకు కనపడట్లేదు. అప్పుడు మైండ్ లో ఒక మీమ్ అలా వస్తూ ఉంటది అనమాట. ఓకే, దేర్ వి గో. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఇది కనుక లేకపోతే మన దగ్గర అసలు ఎవరూ ఏమీ తినలేరు. ఎందుకు, ఏమిటది? అది కనుక లేకపోతే ఎవ్వరూ ఏమీ తినలేరు, ఏమిటది? వాట్ ఈస్ దట్? అది మీకు తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి అలాగే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. సో లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. From health to travel, dental, vision and life insurance, we have got you covered. Alage Maitri restaurant, authentic Indian flavors kosam, head to Maitri's Indian cuisine, hilltop location lo, amazing view, spacious patio seating, friends and family to chill avatanki, perfect destination. So morning breakfast aina, lunch buffet aina, evening snacks varaku, prati bite lo authentic Indian taste guarantee anamata. So inte kaadu, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ వీళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. సో వాట్ యూర్ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్, నౌ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. హలో అండి, వెల్కమ్ టు రేడియో సుర్భి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ అండి, నేను శివాని.
0: హలో శివ గారు, చెప్పండి.
1: ఆకలి అనుకుంటున్నా.
0: కరెక్ట్ అండి, సూపర్ గా చెప్పేశారు. మీకు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
1: లేదండి, థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్ దట్ సాంగ్.
0: ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది కాల్. ఎస్, ఆకలి ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి కనుక ఆకలి లేదనుకోండి ఎందుకు తింటాం చెప్పండి? ఎంత ఎంత డబ్బులు ఇచ్చి ఏం చేసినా కూడా తినలేం కదా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొక పాట వేస్తాను. ఈ పాట విని ఇవాళ ఒకరి బర్త్డే అనమాట, అదెవరో గెస్ట్ చేయండి. యాక్చువల్ గా ఎందుకు నేనే చెప్పేస్తా, ఇవాళ కార్తీ గారి బర్త్డే. సో నేను ఇవాళ ఆవారాలోంచి ఆయన కోసం ఈ పాట డెడికేట్ చేసిన. మీ అందరికీ తెలిసినట్టుగా ఆవారాలో కార్తీ అండ్ తమన్నా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరి జోడిలో ఇంకొక మూవీ కూడా వచ్చింది, అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

0: ఓకే, సో మరి ఆ పాట అయితే వినేశారు కదా. ఆ మూవీ వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా ఆవార మూవీలోంచి అనమాట. అండ్ కార్తి గారు తమన్నా నటించిన ఇంకొక సినిమా వచ్చేసి ఊపిరి. అది కూడా చాలా బాగుంటుంది మూవీ యాక్చువల్ గా. సో ఊపిరి ఇస్ ద నెక్స్ట్ కాంబినేషన్. మరి నాకు దానికి ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు, దట్స్ ఓకే. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి, మనం అన్ని హార్ట్కి తీసుకోకూడదు, లెట్ ఇట్ బి, ఇట్స్ ఓకే. అన్ని తెలిసిపోతే ఇంకేమైంది చెప్పండి, మీకు తెలియజెప్పడానికే కదా మేమున్నాం, అలాగే మీ నుండి తెలుసుకోవడానికి కూడా మేమున్నాం. ఓకే, మరి ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ వరల్డ్ మొత్తంలో ఒక చోటు ఉంది, ఎక్కడో తెలుసా మీకు? నేనైతే ప్రౌడ్ గా చెప్తా, మన ఇండియాలోనే ఉంది. సో ఇండియాస్ గాట్ వన్ ఇండియా, ఇండియా ఈజ్ హోమ్ టు ద ఓన్లీ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్. సో లొకేటెడ్ అట్ ద దల్ లేక్ అనమాట, ఇన్ కాశ్మీర్. దిస్ పోస్ట్ ఆఫీస్ సిట్స్ ఆన్ ఏ హౌస్ బోట్. ఇట్ సర్వ్స్ ఎ కమ్యూనిటీ వైల్ ఆల్సో బీయింగ్ ఏ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. అండ్ నేను ఇంకొకటి హ్యాపీగా షేర్ చేసేది ఏంటంటే, నేను ఆ దల్ లేక్ విజిట్ చేశా కాశ్మీర్ లో 2024 లో. అండ్ నిజంగా అంటే అప్పుడు మేము ఒక ఆర్మీని చాలా దగ్గర నుండి చూసాం, ఎందుకంటే వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ బ్రదర్ ఇన్ లా బావగారు, అంటే వాళ్ళ సొంత బావగారు, హీఈస్ ఎన్ ఆర్మీ ఆఫీసర్ అనమాట. సో దానికి వెళ్ళినప్పుడు మేమంతా వాళ్ళ విజిలెన్స్ లోనే వెళ్ళాము. వీ కుడ్ ఏబుల్ టు సీ, మామూలు సివిలియన్స్ వెళ్ళని ప్లేస్ కి కూడా మమ్మల్ని కొన్నిటికి తీసుకెళ్లి చూపించారు. అండ్ ఇట్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. కొన్ని మూవీలో అంటారు కదా, నా భూతో నా భవిష్యత్ అని, అలాంటి ఎక్స్పీరియన్స్ ఆ ట్రిప్ నిజంగానే. ఎందుకంటే ఐ కుడ్ ఏబుల్ టు సీ సో మెనీ స్టఫ్, అండ్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. అసలు వాళ్ళ కష్టం ముందు చూస్తే మనం నథింగ్, అసలు నథింగ్ అంటే నథింగ్. ఎందుకు అంటే నిజంగా ఆర్మీ టైం అని ఎందుకు అంటారో నాకు అక్కడ వెళ్ళాక అర్థమైంది. అంటే వాళ్ళ మెమోరియల్ డే సందర్భం కూడా అలా కలిసి వచ్చింది కాబట్టి నేను నిజంగా చెప్తున్నా. ఎందుకు అంటే వాళ్ళు దేశాన్ని మాత్రమే కాదు రక్షించడం, పంక్చువాలిటీ, ఓ మై గాడ్, అసలు హ్యాట్స్ ఆఫ్. సపోజ్ వాళ్ళు అడుగుతారనమాట, మార్నింగ్ ఏ టైంలో మిమ్మల్ని లేపాలి అంటే 6:30 అని చెప్పామనుకోండి, ఆన్ డాట్ 6:29 కి మన డోర్ ముందర ఉంటారనమాట వాళ్ళు. అండ్ విత్ ఫుడ్, అంటే ఏ ఫుడ్ కావాలని ముందే అడుగుతారు. ఆ ఫుడ్ తో హాట్ హాట్ గా అలా మనల్ని లేపి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు. అసలు మనమన్నా ఒక నిమిషం అటు ఇటు లేట్ అవుతామేమో కానీ దే ఆర్ ఆన్ టైమ్ డాట్. అండ్ అసలు ఎంత చలి ఉన్నా ఎంత ఎండ ఉన్నా ద వే దే అక్లమటైజ్ దెమ్సెల్వ్స్ టు ద సిచ్యువేషన్స్ అనేది నిజంగా వాళ్ళ నుండే తెలుసుకోవాలి. ఎందుకంటే ఎస్పెషలీ లే లడాక్ అవన్నీ కూడా చాలా చాలా కోల్డ్ ప్లేసెస్ కదా, అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అసలు కొన్ని కొన్ని సార్లు మోకాళ్ళ వరకు రావడం, మంచు ఇంకా పైన వరకు ఉండడం, అలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు కొన్ని రోజులు చన్నెళ్ళతో స్నానం చేసే రోజులు ఉంటాయి, కొన్ని రోజులు స్నానం చేయకుండా ఉండే రోజులు ఉంటాయి. అవన్నీ కూడా తట్టుకుంటూ మన దేశం కోసం, మన కోసం అక్కడ వాళ్ళు పడుతున్న పాటలు చూస్తే అసలు 100 కాదు 1000 రెట్లు మనకి వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ అలా పెరిగిపోతుంది అనమాట. నేను నా కళ్ళారా చూశాను, అందుకే ఇంతలా చెప్తున్నా. మేబీ నేను చూడకుండా ఉంటే ఇంత వచ్చేది కాదేమో వాళ్ళ మీద, అంటే ఆల్రెడీ రెస్పెక్ట్ ఉంది ఆబ్వియస్లీ. చిన్నప్పటి నుండి మన ఆర్మీ వల్లే మనం ఇలా ఉన్నాం, మన దేశాన్ని రక్షిస్తున్నారు, ఆ అది డెఫినెట్ గా ఉంది ఆ రెస్పెక్ట్. బట్ అక్కడ నుండి దగ్గరగా చూసిన తర్వాత, ఈవెన్ యుఆర్ఐ ఉంది కదా మూవీ కూడా వచ్చింది, అక్కడికి కూడా వెళ్ళాం. పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద అంటే అది ఎలా ఉంటుంది అంటే, అది మామూలుగా నార్మల్ సివిలియన్స్ వెళ్ళనివ్వరు, అక్కడ ఒక ఏమంటారు దాన్ని ఏదో అంటారండి, లైక్ అది చాలా హైట్ లో ఉంటది. అందులోంచి చూస్తే పాకిస్తాన్ వాళ్ళది కూడా విజువల్ పాయింట్ కనబడుతుంది అనమాట. సేమ్ వే వాళ్ళకు కూడా మనది, ఇట్ విల్ బి ఇన్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ ద యుఆర్ఐ, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బార్డర్ ఫర్ పాకిస్తాన్ అండ్ ఇండియా అనమాట. సో అక్కడ కూడా తీసుకెళ్లారు. అండ్ అక్కడ బుల్లెట్ ఒకటి వేసినప్పుడు వాళ్ళు డేట్ సహా రాసిపెట్టారు, ఈ రోజున జరిగింది ఇది ఇన్సిడెంట్ అని చెప్పేసి. బట్ అది చూసినప్పుడు ఓ మై గాడ్, అసలు అంతే కదా, నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు వాట్ ఇఫ్ సమ్వన్ వాజ్ దేర్ ఆ టైంలో అక్కడ, ఇంకా వాళ్ళకి గ్యారంటీ లేదు కదా లైఫ్, అయినా కూడా వాళ్ళు అసలు ప్రాణాలు లెక్క చేయకుండా అలా ఉండడం, రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎంతైనా అలా చేయడానికి గట్స్ కావాలి, అంతే. దే ఆర్ ద రియల్ హీరోస్, అంతే. ఇంకంతకు మించి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సరే, చాలా భాషను అయిపోయింది కాబట్టి మనమైతే నెక్స్ట్ పాటలోకి వెళ్ళిపోదాం. ఈ పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అందాల రాక్షసి.
1: ఇకపై నా జీవితం శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

ఓకే, ఈ బ్యూటిఫుల్ సాంగ్ కదా. యాక్చువల్ గా కొన్ని మూవీస్ లో పాటలన్నీ బాగుంటాయి, అందులో ఒకటి ఆవారా ఇందాక వేసినట్టుగా, అండ్ అలాగే ఈ మూవీ ఒకటి, అండ్ ఇంకొకటి సినిమా పేరు కూడా కీరవగాని గారి డైరెక్షన్, ఒకరికొకరు, అది కూడా ఒకరికొకరు కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ సాంగ్ ఆ సాంగ్ అని మనం తెలుసుకోలేమన్నమాట, అంత బాగుంటాయి. అలా కొన్ని మచ్చు తునుకులు మన తెలుగు సినిమాల్లో చాలా ఉన్నాయి అలాంటివి. ఓకే, మరి నెక్స్ట్ మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళిపోదామా? సో ఇది ఇది ఫన్నీ ఫ్యాక్ట్ అనుకోండి, ఇంట్రెస్టింగ్ అనకూడదు, జస్ట్ ఫర్ ఎ ఫన్. డెంటల్ ఎక్స్రేస్ ని ఏమంటారో తెలుసా? ఇది ఇది నేను ఫన్ ఫ్యాక్ట్ కాదు, క్వశ్చన్, సిల్లీ క్వశ్చన్ అనుకోండి. సో డెంటల్ ఎక్స్రేస్ ని ఏమంటారు తెలిస్తే కాల్ చేయండి 9726361966. మరి ఈ లోపల నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చూద్దాం. ఏంటి అంటే, న్యూ బోర్న్ బేబీస్ అందరికి తెలుసు కదా, అంటే చాలా మంది ఒక, అంటే ఈవెన్ నేను కూడా ఇది చూడనంత వరకు నాకు ఇదే ఉండేదన్నమాట. న్యూ బోర్న్ బేబీస్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మాత్రమే చూడగలరు, ఏంటి పుట్టిన తర్వాత కొన్ని రోజుల వరకు అట్లీస్ట్, అంటే వాళ్ళ ఫస్ట్ కొన్ని డేస్ అట్లీస్ట్ వాళ్ళ కళ్ళు పూర్తిగా తెరిచి ఒక 20 డేస్ అనుకోండి, 20-21 డేస్ చాలా దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూస్తే అది బ్లాక్ అండ్ వైట్ లోనే కనబడతారు అని అందరు అంటారు, ఈవెన్ డాక్టర్స్ కూడా అంటారు. కానీ దేర్ కలర్ విజన్ ఇస్ లిమిటెడ్ అంట, బట్ దే కెన్ డిటెక్ట్ సమ్ ఇంటెన్స్ కలర్స్ ఎస్పెషల్లీ రెడ్. సో దిస్ ఈస్ బికాస్ ద ఐస్ కోన్ సెల్స్ విచ్ డిటెక్ట్ కలర్ ఆర్ ఇన్ ఫుల్లీ మెచ్యూర్ ఎట్ ద బర్త్ అంట. సో రెడ్ కలర్ ని మాత్రం వాళ్ళు బాగా గుర్తుపట్టగలరంట, న్యూ బోర్న్ బేబీస్ ఎస్పెషల్లీ ఫ్యూ డేస్. మనమైతే ఇన్ని రోజులు బ్లాక్ అండ్ వైటే అనుకున్నాము, బట్ మీకు ఒకవేళ అలా ఇంకా ఏమన్నా ఫన్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే చెప్పండి సరదాగా, నేను కూడా తెలుసుకుంటాను. మీ చాల్సిన నెంబర్ 9726361966. మరి ఇప్పుడైతే మనము ఒక సాంగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా బ్రేక్ స్టార్ట్ అవబోతుంది కాసేపట్లో, బట్ స్టిల్ ఐ విల్ కంటిన్యూ ద సాంగ్ ఆఫ్టర్ ద బ్రేక్.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
1: ఏంది బ్రో గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాస్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
3: రేడియో సురభి రీవిజిట్. మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
4: అవేవో క్లైంట్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
5: Check out the retail glow probe.
6: Textile water systems to understand the vital role water plays in your life.
7: Thank you for being in our journey.
8: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

ఆల్ రైట్, మరి ఇందాక నేను ఒక సిల్లీ క్వశ్చన్ అడిగా కదా, ఏంటి అంటే డెంటల్ ఎక్స్రేస్ ని ఏమంటారు? టూత్ పిక్స్ అదనమాట, పిక్స్ ఆఫ్ టూత్, సో టూత్ పిక్స్ అది. మరి నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విందామా, ఏంటి అంటే యాక్చువల్ గా చెట్లకి ప్రాణం ఉంటుంది అంటారు కదా, పైన్ ట్రీస్ కెన్ టెల్ ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు, ఐ మీన్ ఇట్స్ అబౌట్ టు రెయిన్ అని కూడా చెప్తాయంట. సో ఎప్పుడైనా మీరు నెక్స్ట్ టైం పైన్ కోన్ ని కనుక చూస్తే ఒక క్లోజ్ లుక్ ఇచ్చుకోండి, ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ దాట్స్ బికాస్ ద ఎయిర్ ఈస్ హ్యూమిడ్ అంట దాని చుట్టూ, సో విచ్ కెన్ ఇండికేట్ రెయిన్ ఈజ్ ఆన్ ఇట్స్ వే అని. సో పైన్ ట్రీస్ కెన్ టెల్ యూ యాక్చువల్లీ ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ టు రెయిన్. So that is a fun fact for you. మరి ఇప్పుడు ఇంకొక పాట వినేద్దాం. అండ్ ఈ పాట వినే ముందర ఇంకొక క్వశ్చన్ మీకు, ఇది ఇది ఆలోచించండి, ఇది నేనైతే నేను ఆన్సర్ రివీల్ చేయను, ఒకవేళ చెప్పకపోతే ఎవరు, నేను ఐ స్టిల్ కీప్ ద క్వశ్చన్. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సపోజ్ ఒక కోడి వేడి నీళ్లు తాగింది అనుకోండి, ఏమవుతుంది? అగైన్ ఇట్స్ సిలీ క్వశ్చన్, ఓకేనా, బట్ నాకు ఆన్సర్ కావాలి. ఒకవేళ ఒక చికెన్ వేడి కోడి, ఐ మీన్ వేడి నీళ్లు తాగితే ఏమవుతుంది తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఎనీ ఆన్సర్ ఇస్ వెల్కమ్, ఎందుకంటే ఇందులో తప్పు రైట్ అట్లా కాదు, కానీ మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేదే నా ఆతృత క్యూరియాసిటీ, ఓకేనా. సో ఇప్పుడైతే మదిరా అండ్ మసాలా గురించి తెలుసుకుందాం. దిస్ మెమోరియల్ డే మండే అంటే ఇవాళే మదిరా అండ్ మసాలా ఎర్వింగ్ ఈజ్ ఆనరింగ్ ద రియల్ హీరోస్ అమాంగ్ అస్. సో జాయిన్ అస్ ఆన్ మే 25th ఫర్ ఎ స్పెషల్ సెలబ్రేషన్.

1+1 complimentary buffet offer. So lunch served from 11:30 a.m. to 3 p.m. and dinner from 6 p.m. to 11 p.m. Madhuri and Masala located at 1900 Market Place Boulevard in Irving. Please carry a valid military ID or proof of service to avail these offers. So inkevarenna unte mee circle lo definite ga velli ee offers ni aithe avail chesukondi. Mari inkokka sari question enti ante కోడి గనక వేడి వేడి నీళ్లు తాగితే ఏమవుతుంది తెలిస్తే కాల్ చేసేయండి 9726361.

ఓకే, మరి మనకైతే సుగాత్రి గారు కాల్ చేసి అది బాయిల్డ్ చికెన్ అయిపోతుంది అని చెప్పారనమాట. నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి నేను ఏమడిగానంటే, సపోజ్ ఒక కోడి వేడివేడి నీళ్లు తాగితే ఏమవుతుంది అని అడిగా. నేను అనుకున్నదైతే బాయిల్డ్ ఎగ్ బయటకిస్తుంది అనుకున్నాను అనమాట. బట్ బాయిల్డ్ చికెన్ బాయిల్డ్ అగైన్ యాజ్ ఐ సెడ్ దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ క్వశ్చన్, ఐ మీన్ ఆన్సర్ ఇట్, ఇట్ ఈస్ జస్ట్ ఎ పర్సెప్టివ్ అండ్ పర్సెప్షన్ అనమాట. బట్ థ్యాంక్ యూ సుగత్రి గారు ఫర్ ద లవ్లీ పార్టిసిపేషన్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళిపోదామా. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, యాక్చువల్ గా మనం పిల్లల్ని ఇంతకు ముందు అయితే ఆడుకోవద్దు చదువుకోండి అనేవాళ్ళం, ఇప్పుడేమో అబ్బా ఇంకా డివైజెస్ వద్దు, ఏదన్నా ఆడుకోండి, ఫిజికల్ గేమ్స్ ఆడుకోండి అని అందరు పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా. యాక్చువల్ గా బోర్డ్ గేమ్స్ కెన్ రెడ్యూస్ యువర్ రిస్క్ ఆఫ్ డిమెన్షియా అంట. ఎందుకు అంటే మోనోపలీ, స్క్రాబుల్, అలాగే రిస్క్ టేక్ యువర్ పిక్, ఇలా బోర్డ్ గేమ్స్ కీప్ యువర్ బ్రెయిన్ హెల్తీ యాజ్ యు ఏజ్, ప్రొటెక్టింగ్ యువర్ బ్రెయిన్ ఫ్రమ్ కాగ్నిటివ్ డిక్లైన్ అండ్ రెడ్యూసింగ్ యువర్ రిస్క్ ఆఫ్ న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్ సచ్ యాజ్ డిమెన్షియా. సో డెఫినెట్ గా బోర్డ్ గేమ్స్ ఆడడానికి ప్రయత్నించండి. మీ పిల్లలతో పాటు మీరు కూడా ఆడండి, సో దట్ అప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓన్లీ కమాండ్స్ చెప్పడం కన్నా వాళ్ళతో పాటు మనం కూడా కలిసిపోయి ఆడామనుకోండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఏమంటారు, ఇప్పుడు ఎలాగో హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి, స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ పిల్లలకి. సో దిస్ ఇస్ అ రైట్ టైం టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ దెమ్ విత్ దిస్ న్యూ బోర్డ్ గేమ్స్. అంటే చాలా ఉన్నాయి మార్కెట్ లో బోర్డ్ గేమ్స్, సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్పించేసేయండి. మరి అలాగే మెగా లీడర్ బోర్డ్, మెగా పవర్ లీడర్ బోర్డ్. సో అటెన్షన్ టు ఆల్ రేడియో సురభి లిజనర్స్, ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ అలాగే మదిర అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగింగ్ యూ ద రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ kind leaderboard shows on Radio Surabhi. Join the excitement every Saturday from 11:30 a.m. to 12:30 p.m. and alage Tuesdays during Surabhi Detour from 5:30 p.m. to 6:30 p.m. So already chala mandi aadutune unnaru ee mega power leaderboard brought to you by India Cash and Curry and మదిర అండ్ మసాలా ఓన్లీ ఆన్ రేడియో సురభి. అలాగే మే 30th రోజు అనుకుంటా సెమీఫైనల్స్ జరగబోతుంది ఈ మెగా పవర్ లీడర్ బోర్డ్ కి, అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఎక్కడికి రావాలి ఏంటి అని చెప్పేసి. మరి కీప్ ఏమంటారు మా రేడియో సురభి ఇన్స్టా హ్యాండిల్ ని, వాటిని డెఫినెట్ గా ఫాలో అవ్వండి, మీకైతే అప్డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. నువ్వు నాకు నచ్చావు, ఆఫ్ కోర్స్ మీరు నాకు నచ్చారు, బట్ ఆ మూవీలోంచి ఈ పాట.

సో నువ్వు నాకు నచ్చా వన్ ఆఫ్ ఎ కైండ్ మూవీ అగైన్ సూపర్ మూవీ. ఎప్పుడైనా డౌన్ లో ఉన్నా ఏదన్నా అదర్స్ ఒకటి ఇదొకటి భలే భలే మగాడవే ఒకటి అవన్నీ మీకు అలా ఇన్స్టెంట్ గా మీ మూడ్ ని అప్ చేసేస్తాయి అన్నమాట. సో ట్రై టు వాచ్ దీస్ మూవీస్ వెన్ యూ ఆర్ లో. ఓకే సరే. అండ్ అయినా ఇప్పుడు మీరు నా షో వింటున్నారు, ఇంకెందుకు లో అనే సమస్య లేదు, మీరు డెఫినెట్ గా హైలోనే ఉంటారు. బట్ ఎనీవేస్, సో నెక్స్ట్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, యాక్చువల్ గా జిరాఫీస్ కమ్యూనికేట్ చేసుకుంటాయంట ఒకరితో ఒకరు, ఎలా తెలుసా, హమ్ చేసి. సో ఇట్ ఈస్ ఎ థాట్ దట్ లో ఫ్రీక్వెన్సీ హమ్మింగ్ కుడ్ బి ఎ ఫార్మ్ ఆఫ్ కాంటాక్ట్ కాల్ బిట్వీన్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హెర్డ్ అంట. So helping them to find each other in the dark. Some researchers think they sleep talk too. So sleep walk vinnagani sleep talk. Of course kondra pedda vallu kuda ante pedda vallu in the sense adults na meaning vallu kuda niddarlo maatladutu untaru kondra chinna pillalu maatladutu untaru balli funny ga anipistadu kada ala vinnappudu niddarlo edho antu untaru koni koni saarlu vinnani prayatnistamu kani adedo ninda అని వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది చూడు బాహుబలిలో, అలా అనిపిస్తుంది అనమాట. బట్ ఎనీవేస్, సో మరి ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వచ్చేస్తాయి, ఆ పాట తర్వాత వి విల్ గో ఇన్ టు ద బ్రేక్. అండ్ బ్రేక్ తర్వాత యాజ్ యూజువల్ ఐ థింక్ ఈ వీక్ తో మన గివ్ అవే సెగ్మెంట్ అయిపోతుంది ఇండియా బజార్ వాళ్ళది. సో ఇవాళ ఒక వన్ ఆఫ్ ఎ కైండ్ గేమ్ తెస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళని వన్ ఆఫ్ ఎ కైండ్ న్యూస్ లో చెప్తున్నాం కాబట్టి గేమ్ కూడా వన్ ఆఫ్ ఎ కైండ్. అసలు ఈ మధ్య కాలంలో అది ఆడలేదు నాకు తెలిసి, చాలా నెలలు కాదు సంవత్సరాలు అయిపోయిందేమో ఆ గేమ్ ఆడి. ఇంతకుముందు ఎప్పుడో బ్యాక్ ఆడాను, బట్ మళ్ళీ ఆ గేమ్ ఇప్పుడు ఆడబోతున్నాను. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే స్టే ట్యూన్ టు రేడియో సిర్బి, ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఆ లోపు అయితే మీరు రెడీగా ఉండండి, ఆ లోపు రెడీ అనే మూవీలోంచి ఈ పాట వినేసేయండి. ఎంజాయ్ ద సాంగ్.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్. మీ ఆర్జే వాసవితో ఉన్నారు. ఇంకొక చివరి గంటలోకి అయితే వచ్చేసాం. అండ్ దీని తర్వాత నాన్ స్టాప్ ఫన్ చేయడానికి మా సుష్మ అయితే వచ్చేస్తుంది. 7 to 9 నాన్ స్టాప్ ఫన్ చేయడానికి మా సుష్మ అయితే విల్ బి రెడీ. మరి ఇవాళ వన్ ఆఫ్ ఎ కైండ్ గేమ్ ఆడుతున్నాము అని చెప్పాను కదా. సో ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం మీ అందరికి తెలిసినట్టుగా ఇప్పుడైతే మనం గివ్ అవే రౌండ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇండియా బజార్ వాళ్ళు రాజులాజ్ది $25 గిఫ్ట్ కార్డ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మీరు చేయాల్సింది ఎలా ఏంటి అంటే, ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసి నేను అడిగే క్వశ్చన్స్ కి ఎవరైతే ఎక్కువ సమాధానాలు చెప్తారో ఎండ్ ఆఫ్ ది అవర్ లో ఐ విల్ పిక్ దేర్ నేమ్ అన్నమాట. సో దే విల్ బి గెటింగ్ $25 వర్త్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ ఇండియా బజార్స్ రాజులాజ్ అదనమాట. మరి గేమ్ రూల్స్ చూసేద్దామా. సో గేమ్ ఏంటి అంటే, నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, అంటే మేబీ 2-3 లైన్స్ ఉండొచ్చు, 1 లైన్ ఉండొచ్చు, ఎంతన్నా ఉండొచ్చు. ఆ స్టేట్మెంట్ లో 2 సినిమా పేర్లు ఉంటాయి. ఎటు తిరిగి మీకు డెమో క్వశ్చన్ కూడా చెప్తా. ఓకే, సో ముందు రూల్స్ వినండి. సో నేను చెప్పే స్టేట్మెంట్ లో మీకు 2 సినిమా టైటిల్స్ వినబడతాయి. ఆ 2 సినిమా టైటిల్స్ లోంచి ఒక సినిమాలోంచి ఒక ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్, ఐ మీన్ క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ ఆర్టిస్ట్, అండ్ అలాగే ఇంకో మూవీలోంచి ఇంకొక లీడ్ క్యారెక్టర్ ని తీసుకొని వాళ్ళిద్దరూ నటించిన ఇంకొక మూవీ పేరు చెప్పాలి. కొంచెం ట్రిక్కీ. మరి $25 గిఫ్ట్ కార్డ్ ఊరికే వస్తుందా? రాదు కదా. మరి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సో ఎగ్జాంపుల్ వచ్చేసి, ఆర్ యూ రెడీ టు ఎంజాయ్ ద డీజే నైట్? దట్ ఈస్ మై స్టేట్మెంట్. సో ఇందులో 2 మూవీస్ ఉన్నాయి. ఒకటి ఆర్ యూ రెడీ టు ఎంజాయ్ ద డీజే నైట్. సో రెడీ అండ్ డీజే, దోస్ టు ఆర్ ద తెలుగు మూవీస్, రైట్? సో రెడీలో వచ్చేసి నేను జెనీలియా తీసుకుంటున్నా, డీజేలో అల్లు అర్జున్ తీసుకుంటున్నా. సో జెనీలియా అండ్ అల్లు అర్జున్ కలిసి నటించిన మూవీ ఏంటి? హ్యాపీ. సో మీరు నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ 2 మూవీ నేమ్లేంటి, ఆ 2 మూవీ నేమ్స్ లో మీరు తీసుకున్న హీరో హీరోయిన్స్ ఎవరు, వాళ్ళిద్దరు నటించిన ఇంకో సినిమా. ఓకేనా? క్లియర్? ఎనీ క్వశ్చన్స్? మీరు నాకు ఇప్పుడు ఒక పార్ట్, యాక్చువల్గా నేను క్లూ ఇచ్చేస్తాను. క్లూ ఇచ్చిన తర్వాత మీకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్ ఉంటే నన్ను అడగొచ్చు. క్లియర్ గా చెప్తున్నా, ఒక స్టేట్మెంట్ ఇస్తా, అందులో 2 మూవీ నేమ్స్ ఉంటాయి, ఆ 2 మూవీ నేమ్స్ లోంచి ఒక్కొక్క మూవీలోంచి ఒక్కొక్క ఆర్టిస్ట్ ని తీసుకుని ఆ ఇద్దరు నటించిన ఇంకో సినిమా చెప్పాలన్నమాట. వెరీ సింపుల్, కొంచెం ట్రిక్కీ ఉంటుంది బట్ ఫన్ గా ఉంటుంది ఆడితే. ఓకేనా? మరి ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి నేను $25 గిఫ్ట్ కార్డ్ ఎండ్ ఆఫ్ ది అవర్ లో నేను డిక్లేర్ చేస్తా. సో హియర్ వి గో విత్ ద ఫస్ట్ క్లూ. ఎవరంటే నీకు చాలా ఇష్టం? డాడీ అంటే ఇష్టమా, మమ్మీ అంటే ఇష్టమా? ఇంకొకసారి, ఎవరంటే నీకు చాలా ఇష్టం? డాడీ అంటేనే ఇష్టమా, మమ్మీ అంటే ఇష్టమా? ఇది స్టేట్మెంట్. ఇందులోంచి మీకు కనిపించిన 2 సినిమాలేంటి, మీరు ఆ 2 సినిమాల్లోంచి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళిద్దరు నటించిన ఇంకొక సినిమా నాకు చెప్పాలి. క్లియర్? తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966.

ఓకే, మరి మనకైతే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి. అమ్మ క్వశ్చన్ అర్థమవుతుందో లేదో అనుకున్నాను. అఫ్ కోర్స్ నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నా, మన లిజనర్స్ అసలు మామూలుగా ఉండదు. సో నాకైతే సుమన్ గారు, శివ గారు, మురళి గారు అందరూ కరెక్ట్ గా చెప్పారు. సో నేను అడిగిన క్లూలో ఎవరంటే నీకు చాలా ఇష్టం, మీ డాడీ అంటే ఇష్టమా మమ్మీ అంటేనా అని అడిగా. సో అందులో రెండు సినిమాలు వచ్చేసి ఒకటి ఇష్టం, ఇంకొకటి డాడీ. సో డాడీలో మెగాస్టార్ గారు అండ్ ఇష్టంలో శ్రేయ గారు అండ్ వాళ్ళిద్దరు నటించింది ట్యాగోర్ అదనమాట. వెరీ సింపుల్, మీరు ఆ మూవీ నేమ్లు కనిపెడితే మీరు నెక్స్ట్ అలా అల్లుకుంటూ పోవచ్చు అనమాట. సో హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్లూ. పెళ్లి సందడిగా ధూమ్ ధామ్ గా జరిగింది కానీ ఫుడ్ లో మిరపకాయల ఘాటు కొంచెం తగ్గితే బాగుండేది. ఇంకొకసారి స్టేట్మెంట్, పెళ్లి సందడిగా ధూమ్ ధామ్ గా జరిగింది కానీ ఫుడ్ లో మిరపకాయల ఘాటు కొంచెం తగ్గితే బాగుండేది. సో ఇప్పటికీ ఉన్నాయని వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ లో రెండు సినిమా పేర్లు ఉన్నాయి. ఒక సినిమాలోంచి ఒక హీరో హీరోయిన్ అండ్ ఇంకొక సినిమాలోంచి హీరో హీరోయిన్ ని మీరు చూస్ చేసి ఆ ఇద్దరు నటించిన నాకు ఇంకొక సినిమా చెప్పాలి. సో పెళ్లి సందడిగా ధూమ్ ధామ్ గా జరిగింది కానీ ఫుడ్ లో మిరపకాయల ఘాటు తగ్గితే కొంచెం బాగుండేది. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

సాయి నిక్కుడు మూవీలోంచి అయితే ఆ పాట వినేశారు కదా, మరి నాకైతే శివగారు మాత్రమే కరెక్ట్ గా ఆన్సర్ చేశారు ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్ కి. సో నేనేం అడిగానంటే పెళ్లి సందడిగా ధూమ్ధామ్ గా జరిగింది కానీ ఫుడ్ లో మిరపకాయల ఘాటు కొంచెం తగ్గితే బాగుండేది అన్న. సో ఇందులో పెళ్లి సందడి అండ్ మిరపకాయ, సో కొత్త పెళ్లి సందడి అనమాట. సో అందులో తీసుకుంటే శ్రీలీల అండ్ మిరపకాయలు రవితేజ వాళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీ ధమాక. సో శివగారు యు ఆర్ ఆన్ స్పాట్. సో ఇంకా లీడర్ బోర్డ్ అలాగే ఉంది, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది అవర్ లోపల ఎవరైతే ఎక్కువ సమాధానాలు చెప్తారో వాళ్ళకి నేను $25 గిఫ్ట్ కార్డ్ ఇస్తాను. సో ఇంకా అయిపోలేదు కాంపిటీషన్, ఇంకా నడుస్తూనే ఉంది. సో ట్రై యువర్ లక్. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, ఓకే, నిన్నే ఇష్టపడ్డాను కాబట్టి నీ స్నేహం మాత్రమే కావాలనుకున్నాను. నిన్నే ఇష్టపడ్డాను కాబట్టి నీ స్నేహం మాత్రమే కావాలనుకున్నా. ఈ స్టేట్మెంట్ లో ఆ రెండు సినిమాలేంటి, ఆ రెండు సినిమాల్లోంచి ఒక్కొక్క లీడ్ యాక్టర్ ని తీసుకుని వాళ్ళిద్దరు నటించిన ఇంకో సినిమా ఏంటో తెలిస్తే మీరు కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966.

ఓకే, మరి పోటా పోటీగా జరుగుతుంది. మరి నాకైతే వినోద్ గారు, సందీప్ గారు, శివ గారు అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. సో రెండు సినిమాలు ఉన్నాయి. యాక్చువల్ గా నేనేమడిగాను, నిన్నే ఇష్టపడ్డాను కాబట్టి నీ స్నేహం మాత్రమే కావాలనుకున్నాను అన్నాను. సో నిన్నే ఇష్టపడ్డాను లోంచి తరుణ్ గారు, నీ స్నేహంలోంచి ఆర్తి అగర్వాల్ గారు. వాళ్ళిద్దరు నటించింది ఏదర్ నువ్వు లేక నేను లేను, అర్శోక్ గాడు ఏది చెప్పినా కూడా కరెక్టే. మరి నాకైతే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి. ఆసమ్. మరి నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, మా పిల్లల పేర్లు లక్ష్మి ఇంకా రమణ అండి. రమణ అస్సలు ఎక్కడ ఆగడు, వాడి తుంటరితనం తట్టుకోలేకపోతున్నాం అదనమాట క్లూ. మా పిల్లల పేర్లు లక్ష్మి ఇంకా రమణ అండి. రమణ అస్సలు ఎక్కడ ఆగడు, వాడి తుంటరితనం ఎక్కడ తట్టుకోలేకపోతున్నాం. సో ఈ స్టేట్మెంట్ లోంచి ఆ రెండు సినిమాలు ఏంటో తెలిస్తే కాల్ చేయండి. ఆ రెండు సినిమాల్లోంచి వాళ్ళిద్దరిని నటించి ఇంకో సినిమా కూడా చెప్పాలి, దెర్ ఇస్ అ ట్విస్ట్. తెలిస్తే కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి గిఫ్ట్ కార్డు గెలవాలి అంటే ఆ మాత్రం తప్పదు కదా. సో తెలిస్తే కాల్ చేసేయండి. ఆ లోపల ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్.

0: ఆల్ రైట్ ఆసమ్ పార్టిసిపేషన్. మరి నాకైతే శివ గారు, అశ్విత గారు, మలేష్ గౌడ్ గారు, వినోద్ గారు అందరూ కరెక్ట్ చెప్పారు. సో నేనేం అడిగాను, మా పిల్లల పేర్లు లక్ష్మి ఇంకా రమణ అండి. రమణ అస్సలు ఎక్కడ ఆగడు, వాడుతుంటుందని తట్టుకోలేకపోతున్నాము. సో ఇందులో రెండు సినిమా పేర్లు వచ్చేసి ఒకటి లక్ష్మి, ఒకటి ఆగడు. చాలా మంది లక్ష్మిలోంచి వెంకటేష్ గారు, ఆగడులోంచి తమన్నా, ఇద్దరు కలిసింది F2 F3 అని చెప్పారు. మల్లేష్ గౌడ్ గారు మాత్రం అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి లక్ష్మిలోంచి వెంకటేష్, ఆగడులోంచి మహేష్ బాబు, వాళ్ళిద్దరు నటించి సీతమ్మ వాకిట్లో సినిమాలు, ఎనీథింగ్ అది కూడా యాక్సెప్టెడ్ అండి. కరెక్ట్ గా చెప్పారు. బట్ యూ బ్లోన్ మై మైండ్ నిజంగా విత్ దట్ ఆన్సర్. ఓకే, మరి నేను క్విక్ గా నెక్స్ట్ క్లూ ఇచ్చేస్తా. నీకు దమ్ముంటే మా వాళ్ళందరి ముందు నన్ను డార్లింగ్ అని పిలవగలవా అని సవాల్ చేసింది రమ్య. ఇంకొకసారి క్లూ, నీకు అంత దమ్ముంటే మా వాళ్ళందరి ముందు నన్ను డార్లింగ్ అని పిలవగలవా అని సవాల్ చేసింది రమ్య. ఈ క్లూలో మీకు కనిపించిన ఆ రెండు సినిమాలేంటి, వాళ్ళు ఆ రెండు సినిమాల్లోంచి యాక్టర్స్ ని తీసుకుని వాళ్ళ నటించి ఇంకో సినిమా చెప్పాలి. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్. మనం అయితే చివరి అరగంటలోకి వెళ్తాం. అండ్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో ఎవరు విన్నర్ అనేది తెలిసిపోతుంది. కాల్ చేసేయండి 9726361966.
1: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, ప్యాలెస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: కట్టుకుంటాం, పట్టు పడతాం. రేడియో సురభి,
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Oi, lunch ki kadkana veldama? Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta, malli spices ki vere grocery store vellali.
7: No groceries kondaniki inni places ki veltunava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat, spices to snacks, everything under one roof.
8: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: Radio Surabhi Revisit.
10: Building school anukoni em labham?
11: Anduke Value Financial Services undi kada.
12: Specializing in core Java and DS Inc.
13: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
14: Thank you for being in our journey.

ఆల్రైట్, సో మనకైతే అందరూ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నేను ఏమడిగాను, నీకంత దమ్ముంటే మా వాళ్ళందరి ముందు నన్ను డార్లింగ్ అని పిలవగలవా అని సవాల్ చేసింది రమ్య అన్నాను. సో ఇందులో రెండు మూవీస్ వచ్చేసి దమ్ము అండ్ డార్లింగ్. సో దమ్ములో ఎన్టీఆర్, డార్లింగ్ లో కాజల్, వాళ్ళిద్దరు నటించింది ఇద్దరు బాద్షా ఆర్ బృందావనం. అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. చెప్పిన వాళ్ళు ఇంతకీ శివ గారు, వినోద్ గారు, విజయ్ గారు, సందీప్ గారు, అశ్విత గారు అండ్ హర్ష గారు. ఓకే, హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్లూ. సో అయోధ్యకెళ్లి అందాల రాముని చూసి తరించాలనుంది, కానీ నాకు తోడుగా రావడానికి ఎవరైనా ఉంటే సూపర్ గా ఉంటుంది. ఇది క్లూ. అయోధ్యకెళ్లి అందాల రాముని చూసి తరించాలనుంది, కానీ నాకు తోడుగా రావడానికి ఎవరైనా ఉంటే సూపర్ గా ఉంటుంది. సో ఈ క్లూజ్, ఈ క్లూలోంచి ఆ రెండు సినిమాలేంటి, ఆ రెండు సినిమాల్లోంచి నటించిన ఒకరొకరిని తీసుకుని వాళ్ళిద్దరు నటించి ఇంకో సినిమా చెప్పాలి. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

ఆల్ రైట్. సో మరి మనకైతే అందరూ కరెక్ట్గా చెప్పారు. సందీప్ గారు, శివ గారు, యాక్చువల్గా వినోద్ గారు కొంచెం మిస్ అయ్యారు, అశ్విత గారు అందరూ కరెక్ట్గా చెప్పారు. నేనేం అడిగానంటే అయోధ్యకి వెళ్ళి అందాల రాముని చూసి తరించాలనుంది, కానీ నాకు తోడుగా ఎవరన్నా రావడానికి ఉంటే సూపర్ గా ఉంటుంది అన్న. సో ఇందులో క్లూజ్ వచ్చేసి అందాల రాముడు అండ్ సూపర్, అందాల రాముడు నుండి ఆర్తి అగర్వాల్, సూపర్ నుండి నాగార్జున గారు, వాళ్ళిద్దరూ నటించింది నేనున్నాను. నేనున్నాను గుర్తించండి అది. ఓకే, మరి నెక్స్ట్ క్లూ ఐ థింక్ ఇంకా మేబీ వన్ మోర్ క్లూ ఆర్ టూ క్లూస్ అడగడానికి టైం ఉంది అనుకుంటా. లెట్స్ సీ. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, అప్పట్లో చంద్రముఖి మూవీ చూసి భయపడ్డాను కానీ జ్యోతిక యాక్టింగ్ చూసినప్పుడు పైసా వసూలు అనిపించింది. ఈ క్లూస్ పట్టేసి ఇందులో ఆ రెండు సినిమాలు ఏంటి, అందులోంచి పాట ఏంటి, ఐ మీన్ పాట కాదు, ఆరిద్దరూ నటించిన మూవీ ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఆ లోపల అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ ది సాంగ్.

ఓకే, మరి బ్యూటిఫుల్ పాట అయిపోయింది, అలాగే బ్యూటిఫుల్ రెస్పాన్స్ కూడా వచ్చింది. నాకు సందీప్ గారు, ప్రియా గారు, శివ గారు, వెంకట్ గారు, వినోద్ గారు, హర్ష గారు అందరు కరెక్ట్ గా చెప్పేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే చంద్రముఖి అండ్ పైసా వసూల్. సో రెండు కాంబినేషన్స్ ఉన్నాయి, చంద్రముఖి నుండి నయనతార, పైసా వసూల్ నుండి బాలకృష్ణ. వాళ్ళిద్దరు నటించింది ఇద్దరు సింహ ఆర్ జయసింహ, ఆర్ చంద్రముఖి నుండి రజనీకాంత్ గారు, పైసా వసూల్ నుండి శ్రీయ. వాళ్ళిద్దరూ నటించింది శివాజీ. సో అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. చూసారా మల్టిపుల్ కాంబినేషన్స్ వస్తాయి మనకి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లాగా. ఓకే, మరి ఇవాళ విన్నర్ వచ్చేసి, దిస్ ఇస్ అ టైమ్ టు రివీల్, శివ గారు కంగ్రాచులేషన్స్. ఐ థింక్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ టుడే. సెకండ్ క్వశ్చన్ కి మీరు ఒక్కరే ఆన్సర్ చేశారు, అక్కడ బతికిపోయారు. ఎందుకంటే మిగతా క్వశ్చన్స్ కూడా కొంతమంది చెప్పేశారు. సో నేను బతికిపోయా యాక్చువల్లీ, ఎందుకు అంటే ఆ ఫార్చ్యూన్ వీల్ తిప్పే అవసరం పడలేదు నాకు ఇవాళ. సో శివ గారు కంగ్రాచులేషన్స్, నేను ఇప్పుడు పాట వేస్తున్నాను, ఈ పాట అయిపోయే లోపల నాకు మీరు కాల్ చేయాలి, నేను మీ డీటెయిల్స్ తీసుకుంటాను. ఒకవేళ మీ కాల్ కనుక రాకపోతే పాట తర్వాత నేను సెకండ్ విన్నర్ ని తీసుకుంటాను, అప్పుడు నేను మళ్ళీ ఫార్చ్యూన్ వీల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఐ హోప్ శివ గారు యూఆర్ లిసనింగ్ టు ది షో. సో మీరు వింటుంటే కనుక కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. గేమ్ అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నామని అందరు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ ఎవర్ ద గిఫ్ట్ కార్డ్ వచ్చినా రాకపోయినా మీరు మనసుకు తెలుసుకుంటున్నారు, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. మరి ఇప్పుడైతే ఈ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ.

ఓకే మరి ఇంకా నేను సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. ఐ హోప్ యు ఎంజాయ్డ్ ద షో టుడే. అండ్ శివా గారు, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, మీరు విన్ అయ్యారు $25 వర్త్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ ఇండియా బజార్స్ రాజులాస్ కిచెన్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే వచ్చేస్తాను. మరి ఆ లోపల మిమ్మల్ని నాన్ స్టాప్ ఫన్ లో ముంచెత్తేయడానికి మా సుష్మా అయితే రెడీగా ఉంది. అండ్ నేను చెప్పే విధంగా, ఎప్పుడు చెప్పే విధంగా, మనం ఉండేది ఒకటే లైఫ్, ఏమి తీసుకురాము ఏమి తీసుకోము. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, పక్కన వాళ్ళు నవ్విస్తూ ఉండండి, అంటే తిరిగి నవ్విస్తారు అంతే కదా. మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్ విత్ దిస్ బ్యూటిఫుల్ నెంబర్. ఈ పాట విని కూడా చాలా, ఇట్స్ బీన్ ఏజెస్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్. బై బై.